ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోల సమయం 5:56.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇంతవరకు శ్రీ వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గుట్టేదాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 7:00 జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 7:30 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు మరియు క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చటుంటది. ఆ తర్వాత భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చటుంటది. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 77వ భాగం ఉంటుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. 8:45 నుంచి 10:00 సింగిడిల సినిమా పాటలు వినొచ్చు. పొద్దుగల 10:00 నుంచి పగలు 3:00 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నడుమల 12:30 1:10 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:30 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి పొద్దుమట 5:00 హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. ఐదుగొట్టంగా మాట చెప్పునరి పాట ఇనురిలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. 5:30 కథిందాం కార్యక్రమంలో మణికొండ వేదకుమార్ రచించిన హైదరాబాద్ బడిపిల్లల కథలు సంపుటి నుంచి అత్యాశకులోనైన ఋషి అనే కథను వినిపిస్తారు బి సంధ్యలీల. ఆ తర్వాత ఆయన రచించిందే కరీంనగర్ బడిపిల్లల కథలు ఈ సంపుటి నుంచి నీరు మ్యూజిక్ రింగ్ అనే కథల్ని వినిపిస్తారు జి జ్యోతి. పొద్దుమట్ 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తాండకు చెందిన జాదవ్ సంజీవ్ బృందం పాడిన నవగ్రహాల పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత బజారత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బనియా బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. పొద్దుకి 7:30 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి పంట సాగు ప్రాముఖ్యత సవాళ్లు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చటుంటది. ఆ తర్వాత ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందజేయడం దాని ప్రయోజనాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటుంటది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:30 నుంచి 8:45 దాకా హుషారులో హుషారైన పాటలుంటాయి. పొద్దుకి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 78వ భాగం ఉంటుంది. 10:00 మావ కార్యక్రమంలో నార్నూర్ మండలం ఖైరుదాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించే మహాభారతంలోని పాండవుల వనవాస ఘట్టం వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కాడెపోతన్న భజన బృందం వడ్డాడి గ్రామం. 10:30 మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు వినవచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 కాస్తున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని టేకప్ చేయలేం, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కి రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళు మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, శ్రమ ఎలా చేయాలని చెప్తూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ తో బ్యాంక్ ఫండ్ ను వాళ్ళ రుణాల కింద తీసుకోవడం సరిపోలే జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: దాదాపుగా 25,00,000 మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2,50,00,000 మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలకవర్గం కానీ ప్రభుత్వం
0: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు.

0: వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతా. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతి గీ పామలా చ అద్య భారత మండపం ఇత్యత్ర ద్వితీయం భారత్ EFTA సమృద్ధి శిఖర సమ్మేళనం సంబోధయిష్యతః. భారత్ EFTA వ్యాపారార్థిక సహమతి సంధేః ప్రథమ వార్షికోత్సవస్య అవసరే సమ్మేళనమిదం ఆయోజ్యతే. అస్మిన్ సమ్మేళనె భారతస్య తథా EFTA సంఘటనే అంతర్భూతానాం స్విట్జర్లాండ్, నార్వె, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ చేత్యతేషాం దేశానాం వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణః ఉద్యోగక్షేత్రస్య నేతారః ప్రముఖ హితధారిణశ్చ సమ్మిళితాః భవిష్యంతి. సమ్మేళనస్య ఉద్దేశ్యం ఆర్థిక సహకారం సుదృఢీకర్తుం, వ్యావసాయిక సహమతిం ప్రవర్ధయితుం తథా వ్యాపార నివేశ ప్రౌద్యోగికీ సహకార నవోన్మేష చేత్యతేషు క్షేత్రేషు నూతనానాం అవసరాణాం సృజనమస్తి. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః సార్వజనిక జీవన యాత్రా అద్యైవ ఆరబ్ధా ఆసీత్, యస్యాః అద్య పంచవింశతి వర్షాణి పూర్ణాని భవంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షః నితిన నవీనః చ అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయిష్యతః. ప్రధానమంత్రిణః తథా భాజపా దళస్య రాష్ట్రియాధ్యక్షస్య సంబోధనాభ్యాం సహ దళస్య అనేకె వరిష్ఠ నేతారః అపి ఉత్తరప్రదేశస్య విభిన్నేభ్యః క్షేత్రేభ్యః దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన కార్యక్రమే సహభాగం కరిష్యంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
1: కేంద్రీయ మంత్రిమండలేన బహుమాధ్యమ సంబద్ధ పరివహన యోజనాం సువ్యవస్థతాం కర్తుం ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం సంపన్నస్య మంత్రిమండలోపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః ఉక్తవాన్ యత్ ఇదం ప్రాధికరణం దశవర్షీయ యోజనావధిం ఆధృత్య దీర్ఘకాలికం రాష్ట్రియ పరివహన మహాయోజనాపత్రం సజ్జీకరిష్యతి. సః ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థారూపేణ కార్యం కరిష్యతి. శ్రీవైష్ణవః ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన లఘు మధ్యమోద్యమేషు స్వామిత్వ నివేశాయ 10,000 కోటి రూప్యకాణాం లఘు మధ్యమోద్యమ వికాస నిధిః స్థాపనాయై అపి అనుమోదనం ప్రదత్తం. భారత ఘానా దేశయోర్మధ్యే వైజ్ఞానికానుసంధానస్య, శైక్షణిక క్షేత్రస్య క్షమతావర్ధనస్య, కృష్యనుసంధానస్య తథా శిక్షాయాశ్చ క్షేత్రేషు సహకారం సుదృఢీకర్తుం ద్వయోః సంధిజ్ఞాపనపత్రయోః ఆదాన ప్రదానం జాతం. విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య ఘానాయాత్రయాః సమయే ఏతయోః సంధిజ్ఞాపనపత్రయోః ఆదాన ప్రదానం అభవత్. డాక్టర్ జయశంకరస్య घानादेशस्य विदेशमन्त्रिणः

0: औकुष्जीतो अब्लक्वा इत्यस्य च मध्ये भारत घाना देशयोः व्यापक सहमतिं सुदृढीकर्तुं विस्तृतं विचार विनिमयं जातम्। ध्यातव्यमिदं यत् विदेश मन्त्रिणः इयं यात्रा अस्य मासस्य दशदिनांक पर्यन्तं प्रवर्तिष्यते। भारतर्तु विज्ञान विभागेन अद्य नागालैंड मणिपुर मिजोरम त्रिपुरासु प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। भारतेन ह्यः रात्रौ लखनऊ नगरे क्रीड्यमाने प्रथम विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय क्रीडायां वेस्ट इंडीज दलम् अष्टस्तोभिः पराजितम्। अनेन विजयेन भारतं पञ्चस्पर्धात्मिकायां श्रृंखलायां 1-0 इत्यन्तरेण अग्रे अस्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:00. ఇప్పుడు వరంగల్ జిల్లా సమాచారాలకు అందిస్తారు డి వీణావాణి.
2: వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల నాణ్యతను, చేపట్టాల్సిన పనులను ప్రణాళికాబద్దంగా సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. కాకతీయ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం తో పాటు పర్యాటకులకు మౌలిక వసతులను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ, రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రుల కాలం నాటి చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చారిత్రక కట్టడాలను సంరక్షించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సూచించారు. ఖిల్లా వరంగల్లో గుర్తించిన పురాతన శివాలయానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తే మరింత ఆకర్షణీయంగా మారుతుందన్నారు. రైతులు వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ఇటీవల స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక, సంబంధిత అధికారులు పరిశీలించారు. వరంగల్ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. భూభారతి కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత చేపడుతున్న రీసర్వేలో భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నట్లు తెలిపారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా భూ యజమానులు, రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. భూ వివరాల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 100 వారాల నషాముక్తి యువ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాల్దీవుల సిటీ కౌన్సిల్లకు చెందిన మహిళా అభివృద్ది కమిటీ సభ్యుల బృందం వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించింది. హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకత్వ అభివృద్ది కార్యక్రమంలో భాగంగా 30 మంది మహిళా సభ్యులు ఈ అధ్యయన పర్యటనలో పాల్గొన్నారు. మొదటి రోజు గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించిన బృందం గ్రామ అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించింది. ఆపై ములకనూరులోని స్వకృషి మహిళా డైరీని సందర్శించి మహిళలు నిర్వహిస్తున్న డైరీ కార్యకలాపాలను పరిశీలించారు. వరంగల్ జిల్లాలో అమలు చేస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మాల్దీవుల మహిళా అభివృద్ది కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఇందులో 90,523 ఎకరాల్లో 7 రకాల సన్నవడ్లు, 8,016 ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేసినట్లు తెలిపారు. వీటి ఆధారంగా సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోని కైటెక్స్ కంపెనీ కార్మికులకు నర్సంపేట మెడికల్ కాలేజీకి నర్సింగ్ స్టూడెంట్స్ కి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో గీసుకొండ మండలం కోనాయ మాకులలోని రైతు వేదికలో ఇటీవల జిల్లా స్థాయి ఉద్యాన పంటల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని

0: రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటల సాగు, ఆధునిక సాంకేతిక పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంటల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరంగల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆర్సీఓలు, సంబంధిత జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా ప్రమాణాలు, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
1: జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను

0: ఈ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు పరిశ్రమ, ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాలు అందిస్తుంది. సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का, और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को, जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా

0: వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రుదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబట్యాళ్ళ సంగతులు. రోజు పొద్దుగల మీకోసం ఎన్నో ముచ్చట్లను చెప్పే అంబట్యాళ్ళ సంగతులు కార్యక్రమానికి స్వాగతం. నేటి అంబట్యాళ్ళ సంగతుల్లో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు క్యాన్సర్ వ్యాధుల చికిత్సా నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చట. భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట మొదలైన అంశాలు ఉంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఎల్లటి తిథి వార నక్షత్రాలు తెలుసుకుందాం. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి బుధవారం మఖ నక్షత్రం. వాతావరణం జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎండగా ఉండే అవకాశం ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 34°C, తక్కువ ఉష్ణోగ్రత 22°C ఉంది. గాలిలో తేమ 81%గా ఉంది. గాలి నాణ్యత 145 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. అందుకోసం మీరు చేయవలసిందల్లా మీ స్మార్ట్ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో పైన ఎడమవైపు కనిపించే లైవ్ రేడియో అనే మీటర్ నొక్కి కింద కేంద్రాల పట్టికలో నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకుంటే ఈ ప్రసారాలు మీకు వినిపిస్తాయి. నిరంతరాయంగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు.

0: నమస్తే, నా పేరు డాక్టర్ సుధాంశు కస్బే, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. ఈ సంవత్సరం మన ప్రాంతంలో సూపర్ ఎల్నినో దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంటల్లో దాని యొక్క దుష్ప్రభావం చాలా మట్టిలో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రైతులు ఈ సంవత్సరం రబీలో, యాసంగిలో సరైన పంటలు ఎంపిక చేయకపోతే దిగుబడి తక్కువ వస్తుంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఆర్థికంగా కూడా నష్టపరుస్తుంది. ఈ సమయంలో రైతులు శనగ పంట, అదేవిధంగా కుసుమలు, పెసర, మినుము, వేరుశనగ ఇలాంటి పంటలను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఈ పంటలకు నీటి అవసరం కొంచెం తక్కువ అవసరం పడుతుంది. వరి పంట కానీ మొక్కజొన్న పంటకు ఇరిగేషన్, నీటి పారుదల కింద ఉన్న పంటలు ఇవి నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి పంటను కొంచెం తక్కువ క్షేత్రంలో విత్తుకోవాలని మేము సూచిస్తున్నాము. శనగ పంటల్లో ముఖ్యంగా ఈ విత్తే సమయం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మనం విత్తుకోవాలి. అంటే దానివల్ల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరము ఇప్పుడు మనం చూస్తున్నాము గణనీయంగా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనగలో మొదటి దశలో, అదేవిధంగా కాయసాగే దశలో ఈ ఉష్ణోగ్రతలు చాలా తక్కువ అవసరం ఉంటాయి. కానీ ఇట్లాంటి పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం దిగుబడి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 15 అక్టోబర్ నుంచి 15 నవంబర్ వరకు ఈ పంటను మనం విత్తుకోవాలి. విత్తేటప్పుడు కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో JG 14, JG 11, NBEG 857, NBEG 47 ఇలాంటి రకాలు రైతులు ఎంపిక చేసుకోవాలి. విత్తేటప్పుడు విత్తే దూరం శనగలో ఒక 2 వరుసల మధ్య దూరం వచ్చేసి ఒక ఫీట్ దూరంలో విత్తుకోవాలి. మొక్కకు మొక్క మధ్య దూరం అనేది ఒక 4 ఇంచులు మనం ఉంచుకుంటే చాలా బాగుంటుంది.
1: యాసంగి పంటల ఎంపిక, విత్తే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు కస్బే చెప్పిన సలహా ఇన్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు అక్టోబర్ 7వ తేదీ. ఈరోజుకున్న విశేషాలని గమనిస్తే ప్రముఖ గాయని బేగం అఖ్తర్ జయంతి, అలాగే తెలుగు భాషా శాస్త్రవేత్త గంటి జోగి సోమయాజు జయంతి, అలాగే నటి మోడల్ యుక్తాముఖి పుట్టినరోజు, నటి నిర్మాత పూజా గాంధీ పుట్టినరోజు, ఇంకా ప్రపంచ పత్తి దినోత్సవం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం కూడా జరుగుతోంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది. ఇంకా జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి.

ఈరోజు తెలుగు భాష శాస్త్రవేత్త డాక్టర్ గంటి జోగి సోమయాజి గారి జయంతి. ఈయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో అక్టోబర్ 7వ తేదీన 1900 జన్మించారు. వీరి తల్లిదండ్రులు సూరమ్మ అప్పల నరసింహం గారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్న సోమయాజీ ఆ తర్వాత ద్రావిడ భాషలపై తులనాత్మక వివేచన చేశారు. ఈ సందర్భంలోనే తెలుగు శాఖలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా బీఏ డిగ్రీలో తెలుగును ఒక కోర్సుగా ప్రవేశపెట్టారు. తర్వాత ఎంఏ తెలుగు కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సుల్లో గంటి తెలుగు సంస్కృత భాష సాహిత్యాన్ని బోధించేవారు. తెలుగు శాఖలో 30 సంవత్సరాలు పనిచేసి తెలుగు భాషకు ఎనలేని సేవలందించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వీరిని భారత ప్రభుత్వం ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్గాను, ఆ తర్వాత చైర్మన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నియమించారు. ఆ తర్వాత 1972లో ఆ తర్వాత ఆయన ఉద్యోగ విరమణ చేశారు. వీరు చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారు 1963లో వీరికి కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించారు.

0: అంబటాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు పానం పదిలం శీర్షికన విందాం. ఒక ముచ్చట పానం పదిలం అనగానే మన పెద్దలు చెప్పే ముచ్చట గుర్తొస్తుంది. పానం పదిలం బిడ్డ అని చెప్తూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేదానికి ఇది ఇంకొక రూపం అని అనుకోవచ్చు. మన పానం ఎంత పదిలంగా ఉంటే మనం అంత సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా కొన్ని బయటకు చెప్పుకోలేని రోగాలు వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలో తెలియదు. ఇంటి వాళ్ళని అడగలేము, బయట మిత్రుల్ని కూడా అడగలేము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలామందికి సంకోచం ఉంటుంది. అలాంటి వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇలాంటి పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు, చికిత్స, నివారణ ఎలా చేసుకోవాలి, ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్లో క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారితో ముచ్చట విందాం. వారితో ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి. డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్కారం.
1: నమస్కారం కమలాకర్ గారు.
0: అయితే అసలు క్యాన్సర్ అంటే ఏంటి?
1: క్యాన్సర్ అంటే రాచపుండు అంటాం మనం. అంటే మామూలుగా ఏ పుండు అయినా, ఇప్పుడు మనం కింద పడ్డాం అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, మన చర్మంకి పుండు అవుతుంది. ఆ పుండు అయితే ముందు ఒక వారంలోనో 10 రోజుల్లో మనకు తగ్గుతుంది నార్మల్గా. కానీ ఈ రాచపుండు అనేది ఏంటంటే అది తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఒక లెవెల్ వరకు మనకు వారం రోజులు తగ్గాల్సిన పుండు తగ్గకుండా, లేకుంటే గడ్డైన కంట్రోల్ నియంత్రణ కోల్పోయి అది పెరుగుతూనే ఉంటుంది. దానికి తెలియదు ఇక్కడ ఆగిపోవాలి, ఇది మానిపోవాలని. ఆ రకమైన పుండుని కానీ, మన పొట్టలో వచ్చే పుండు కానీ, ఎక్కడైనా వచ్చే గడ్డైనా కానీ నియంత్రణ లేకుండా పెరిగిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవడానికి క్యాన్సర్ అంటాం అన్నమాట. తెలుగులో రాచపుండు అంటాం. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే మనకి బాడీలో కనబడేవి, ముట్టుకుంటే తగిలేవి గడ్డలు పుండులు లాంటి కణాలు ఒకటి. అట్లా కాకుండా మనకు తగలవు. సపోజ్ బ్లడ్ క్యాన్సర్, రక్తం క్యాన్సర్, బోన్ క్యాన్సర్ ఇట్లాంటివి ఏమంటే మనకు తగలవు, కానీ క్యాన్సర్ ఉంది అంటారు. రొమ్ము క్యాన్సర్ అనుకోండి మనకు తగులుతుంది, పేగు క్యాన్సర్ అనుకోండి లోపల పేగుల గడ్డలాగా ఉంటుంది. బట్ ఈ బ్లడ్ క్యాన్సర్ లాంటివి ఏంటంటే లిక్విడ్ అంటారనమాట, అంటే నీళ్ళలాగా బ్లడ్ ఉంటాయి కదా, బ్లడ్ లో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, మనకు పట్టుకోవడానికి కణానికి ఏమి ఉండవు, బట్ వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది. సో అట్లా మనం గ్రాస్ గా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మనకు తగిలే క్యాన్సర్లు, తగలకుండా ఉండే రకమైన క్యాన్సర్లు, వాటిని హిమటలాజికల్ క్యాన్సర్స్, ఇంకా సాలిడ్ క్యాన్సర్స్ అంటాం అనమాట.
0: అంటే స్థూలంగా 2 రకాలు అని చెప్పారు. అంటే మనకు తగిలేవి, ముట్టుకుంటే తగిలేవి లేదా తగలనివి. సూక్ష్మంగా రకరకాలు ఉన్నాయి, గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇలా అన్నారు. అయితే చాలా మంది చర్చించలేని, అంటే ఆడవాళ్ళు చర్చించలేని విషయం ఒకటి ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎవరిని అడగాలో తెలియదు చాలా మందికి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం చెప్తారా?
1: తప్పకుండా అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మన రొమ్ము భాగంలో వచ్చే క్యాన్సర్ ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఇప్పుడు మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ పెరగడం తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళలో వాళ్ళ స్టిగ్మా, అంటే వాళ్ళకి సిగ్గు, బిడియం వల్ల ఈ రొమ్ములో ఉండే గడ్డలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్తే ఏమంటారు అని ఆ భయంతోనే చాలా మంది చెప్పుకోవడానికి ముందు రారు. సో దానివల్ల మన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకు తెలియకుండానే చాలా మందిలో వచ్చేస్తుంది. అడ్వాన్స్ స్టేజ్ అంటే చాలా మనం ట్రీట్మెంట్ చేయలేని స్టేజ్ లోకి వెళ్తున్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే మన రొమ్ములో నార్మల్ గా వచ్చే రొమ్ముల్లో ఏదైనా గడ్డ కానీ, లేదా నిప్పుల డిసీజ్ అంటే మన స్తనాల నుంచి ఏమైనా రక్తం లాంటిది కానీ, చీము లాంటిది కానీ రావడము, లేకుంటే మన చంకల్లో గడ్డలు లాంటివి రావడం, ఇవన్నింటినీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అంటారు, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అంటారు. ఇప్పుడు మనం ఈరోజు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అంటే రొమ్ము క్యాన్సర్ అనేది మన ఇండియాలో చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. మన ప్రపంచ డేటా తీసుకుంటే ఈ మన ఇండియాలో ఎలా ఉంది అంటే స్టాటిస్టిక్స్, 28 మంది ఆడవాళ్ళలో లైఫ్ టైంలో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అట్లనే ప్రతి ఒక నిమిషానికి 8 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన. మన దేశంలో ప్రతి ఒక్క నిమిషానికి 4 ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. ఇంత ప్రమాదకరమైన జబ్బు ఇది బ్రెస్ట్ క్యాన్సర్. కానీ దీని చాలా చిన్న చిన్న మెజర్మెంట్స్, అంటే చిన్న చిన్న టెస్టులు లేదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల మనం మొత్తం నియంత్రించవచ్చు దీన్ని. బట్ ఆ అవగాహన లేకపోవడం వల్ల ఈ రొమ్ము లేదా గడ్డు ఉందని ఎవరికైనా చెప్పుకుంటే ఏమని అనుకుంటారో, సిగ్గుపడతారని చెప్పి చాలా ఆడవాళ్ళు మన ఆదిలాబాద్ లాంటి ప్రదేశాల్లో వాళ్ళకి సరిగా ఎడ్యుకేషన్ లేక, చదువు లేకపోవడం వల్ల, సిగ్గు వల్ల, చాలా చెప్పుకోకుండా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ యంగ్ ఫీమేల్స్, అంటే మన ఇండియాలో 30-40 సంవత్సరాలు లోబడిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తున్నాయి క్యాన్సర్స్. ఇంతకు ముందు ఏంటంటే 60 పైబడిన వాళ్ళకు, 70 పైబడిన వాళ్ళకి ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చేది. బట్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. సో దీని గురించి మనం అందరు తెలుసుకోవాలి, ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన తల్లియో, మన చెల్లియో, మన కూతురు అందరూ ఈ బారిన పడే ప్రమాదం ఉంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
0: అయితే మీరు అన్నారు చిన్న వయసు వారికి రావచ్చు, పెద్ద వయసు వారికి కూడా రావచ్చు, అంటే తారతమ్యం ఎక్కువ లేదంటున్నారు. అసలు రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? అసలు
1: మామూలుగా ఏ క్యాన్సర్ అయినా రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మనం స్థూలంగా చర్చించుకుంటే రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటికల్, అంటే వంశ పారంపర్యంగా రావడం, దాన్ని మనం మార్చలేము. మన జెనెటిక్ జీన్స్ లో ఉన్న క్యాన్సర్ అది వస్తుంటుంది, అదొక రకం. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే మన హ్యాబిట్స్ వల్ల వచ్చేది. ఎట్లా అంటే ఇప్పుడు మనం బరువు ఎక్కువ పెరగడము, వ్యాయామం చేయకపోవడము, అలాగే పుట్టిన పిల్లలకి తన పాలు ఇవ్వకపోవడము, అలాగే కాకుండా పిల్లల్ని లేడీగా కనడము, 30 సంవత్సరాల పైబడిన తర్వాత కనడము, లేకపోతే పిల్లల్ని కనకపోవడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ రొమ్ము క్యాన్సర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని మాడిఫై చేయలేని క్యాన్సర్, అంటే ఏంటంటే తొందరగా సజెస్ఫల్ అవడం, అంటే నెలలు తొందరగా రావడం. ఇంతకుముందు 15-16 సంవత్సరాలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ ఫుడ్స్, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్, అంటే పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ ఫుడ్లు తినడం వల్ల ఆడపిల్లలు 9 సంవత్సరాలకి, 8 సంవత్సరాలకి

0: అప్పుడే నెలలు స్టార్ట్ అయిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువ రోజులు మన బాడీలో సెల్స్ అంటే రొమ్ము భాగంలో స్టిమ్యులేట్ చేస్తుంటే దాన్ని పనిచేస్తుంటుంది. అది ఎక్కువ పనిచేయడం వల్ల క్యాన్సర్ గా వచ్చే లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లానే నెలసరి చాలా రోజుల తర్వాత పోవడం అంటే 50-60 సంవత్సరాల వరకు కూడా నెలసరి వస్తూనే ఉంటాం. దానివల్ల కూడా ఈ హార్మోన్ ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల దానివల్ల కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే రజస్వల కావడం అంటే లేత వయసులోనే, తక్కువ వయసులో చిన్న వయసులో రజస్వల అవడం ఒక కారణం అయితే, ముట్లుడిగిపోవడం లేట్ అవడం వల్ల అంటే మామూలుగా 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా నెలసరి వస్తూ ఉంటే వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది లేదా రాబోతుంది, ప్రైమరీ స్టేజ్ లో ఉంది అని ఎలా గుర్తించాలి? అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నాకు రావచ్చు లేదా వచ్చింది అని ఎట్లా గుర్తించాలి? స్వయంగా పరీక్షించుకోవచ్చా?
0: మంచి ప్రశ్న. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా లేదా అని ఎట్లా గుర్తించుకోవాలంటే, ఒకటి మనకి రొమ్ములో ఏ రకమైన రొమ్ములు అయినా చిన్న చిన్న గడ్డల్లాగా తగిలినప్పుడు, అంటే రొమ్ములో గడ్డలు వచ్చినాయన్ని క్యాన్సర్ అని కూడా కాదు, చాలా మందికి భయపడే అవసరం అస్సలేదు. చాలా మంది ఆడవాళ్ళలో 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే దాంట్లో 80 మంది ఆడవాళ్ళకి రొమ్ములు నార్మల్ గడ్డలు ఉంటాయి, అవి నార్మల్ గడ్డలు ఉంటాయి. కానీ ఏదైనా రొమ్ము గడ్డ వేగంగా పెరగడము, బాగా ఫాస్ట్ గా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఓకే, కానీ ఒక నెల 2 నెలల్లో బాగా పెరిగిపోయింది, పెద్దగా అయిపోయింది అని అనడము, ఆ రొమ్ము గడ్డ పెరిగిపోయి మనకి నొప్పి కాజ్ చేయడము, లేకపోతే చర్మం పైన ఏదైనా పుండులాగవడము రొమ్ము భాగంలో, మన స్తనాల నుంచి చీము రక్తం లాంటివి కారడము, లేకుంటే ఏమైనా డిశ్చార్జ్ అంటారంటే పచ్చది గాని ఎరుపు గాని ఏదైనా దాని నుంచి రావడము, అంతేకాకుండా మన చంకల్లో మనకి ఏమైనా గడ్డల్లాగా తగలడము, ఇలాంటివన్నీ ఉంటే మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఎందుకంటే అవి రొమ్ము క్యాన్సర్ ఉండే లక్షణాలు, అంటే ఇవి ఉంటే కంపల్సరీ రొమ్ము క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు, వస్తే మనకి డౌట్ క్లారిఫై అవుతుంది. అంతేకాకుండా ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, ఆయాసం రావడం ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉన్నా కూడా వచ్చి చూపించుకోవాలి. అంతేకాకుండా మన ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి వచ్చినాయి, ఇంకా వేరే ఏమైనా గర్భసంచి క్యాన్సర్ లాంటివి వచ్చినాయి, దానివల్ల ఏమైనా చనిపోయారు, ఇంగ్లో యుక్త వయసులోనే చనిపోయారనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ కూతుర్లు కానివ్వండి, మనమరాళ్ళు కానీ ఎవరన్నా కూడా వచ్చి చెక్ చేయించుకుంటుండాలి. దీనివల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ ని తొందరగా గుర్తుపట్టచ్చు. అలాగే అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రతి మహిళ నెలసరి అయిన 3-4 రోజుల తర్వాత స్నానం చేస్తున్న టైంలో వాళ్ళ రొమ్ము భాగాన్ని అద్దుకుని చూసుకుంటూ ఉండాలి. రొమ్ములో ఏమైనా గడ్డలున్నాయా, చిన్నగా ఏమైనా తగులుతున్నాయని ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల చూసుకోవడం వల్ల చిన్న సైజులో గడ్డ ఉన్నా కూడా వాళ్ళు అలర్ట్ అవ్వడము, డాక్టర్ని కన్సల్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది నేషనల్ హెల్త్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన అన్నమాట ఈ టెస్ట్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారంటే స్వీయ రొమ్ము పరీక్షించుకోవడం. దానివల్ల కూడా మనకి చిన్న గడ్డ ఉన్నా కూడా మనం ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.
1: అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రొమ్ము క్యాన్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత మరి చికిత్స ఎలా ఉంటుంది? ఈ రొమ్ము క్యాన్సర్ కు చికిత్స ఉంటుందా అసలు, లేదా భయపడిపోయి డీల్ పడే అవసరం లేదంటారా?
0: అసలు ఈ రొమ్ము క్యాన్సర్ కు ఉన్న చికిత్సలు మరి ఏ ఇతర క్యాన్సర్ కి లేదు, ఎందుకంటే ఇది ఇంత కామన్ గా వస్తుంది కాబట్టి చాలా రకాల చికిత్సలు ఉన్నవి. ఎవరో భయపెట్టేసి క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయింది లైఫ్ చనిపోతారు అనేది ఏమీ లేదు. ఇప్పుడు నేను 8 సంవత్సరాల నుంచి క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను, నేను చూసిందే కాకుండా మా సీనియర్ చూసిన 10-20 సంవత్సరాల కింద క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా బేసిక్ గా ఉండి వస్తున్నారు. సో క్యాన్సర్ వస్తే చనిపోవడమే అనేది పాతకాలం ఆలోచన, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ ఎలా గుర్తిస్తాం క్యాన్సర్ వచ్చిందని? చిన్న చిన్న టెస్ట్ లో నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, స్కానింగ్ అంటాం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే మన చిన్న 10 నిమిషాల ప్రొసీజర్, మన రొమ్ముని స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం వల్ల చిన్న గడ్డలు ఏమైనా ఉన్నా మనం తెలుసుకోగలుగుతాం. అలాగే 40 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు గడ్డ ఉన్నా లేకపోయినా, నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్తనాల నుంచి రక్తము చీముల కారినా కారకపోయినా ఎవరైనా కూడా సంవత్సరం ఒకసారి 40 సంవత్సరాల పైబడిన అందరు ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ అంటారు. మ్యామోగ్రామ్ అంటే చిన్న ఎక్స్రే లాంటిది, అది మన రిమ్స్ లో అందుబాటులో ఉంది. సంవత్సరం ఒకసారి వచ్చి ఆ మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సరే కాదు, క్యాన్సర్ కంటే ముందు దశ అంటే మనం డక్టల్ కార్సినోమా ఇన్సైటు అంటాం, అంటే అది నుంచి క్యాన్సర్ డెవలప్ కావడానికి ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ పడుతుంది, అంటే 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటి స్థాయిలో ఉన్న వాటిని కూడా మనం మ్యామోగ్రఫీ అనే చిన్న పరీక్ష, 5 నిమిషాల పరీక్ష, మనకి ఫ్రీగా అయిపోయే టెస్ట్, రిమ్స్ లో ఫ్రీగా ఉచితంగా చేసే టెస్ట్ తోని మనం గుర్తించబట్టు, ఇలా క్యాన్సర్ కంటే ముందు దశలోనే గుర్తిస్తే ఏంటంటే క్యూర్ అయ్యే రేట్, అంటే వాళ్ళు నార్మల్ జీవితం గడిపే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ లో మామూలుగా మనకి 4 స్టేజ్లు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది, 1, 2, 3, 4. ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్కలాగా మారిపోతుంటుంది, అంటే వాళ్ళు జీవిత కాలం ఎంత ఉంటుంది అనేది మారుతుంటుంది. ఇది మనం క్యాన్సర్ రాకముందే గుర్తిస్తే వాళ్ళు అందరిలాగా నార్మల్ గా బతకవచ్చు. సో ఈ టెస్ట్ ఏదైతే నేను చెప్పింది మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, తర్వాత వాళ్ళంతటా వాళ్ళు నెలకు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవడం, అంటే స్వీయ రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవడము, మళ్ళీ ఆ గడ్డలు ఏమైనా ఉంటే చిన్న

0: బయాప్సీ అని ఉంటుంది, చిన్న సూది పరీక్ష చేసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్ ని గుర్తించవచ్చు, క్యాన్సర్ రాకుండా ముందే కూడా గుర్తించుకోవచ్చు.
1: అయితే ఇందాక అడిగాను నేను, క్యాన్సర్ వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత ఎట్లాంటి చికిత్సలు ఉంటాయి ఈ క్యాన్సర్ కు?
0: స్థూలంగా తీసుకుంటే ఏ క్యాన్సర్ కైనా మనం మూడు రకాల ట్రీట్మెంట్లు చాలా విరివిగా వింటుంటాం. ఒకటి ఆపరేషన్, రెండవది కీమోథెరపీ, మూడవది రేడియేషన్. ఆపరేషన్ అంటే అందరికి తెలుసు, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ భాగాన్ని, రొమ్ము భాగాన్ని కానీ ఆ గడ్డని కానీ తీసేయడము ఒక పరీక్ష, ఒక టెస్ట్. మామూలుగా మనం అపెండిక్స్ అంటాము, గాల్ బ్లాడర్ స్టోన్ అయినా ఇవన్నీ క్యాన్సర్లు కావు, ఒక ఆపరేషన్ చేసి తీసేస్తే అయిపోయింది ట్రీట్మెంట్, అందుకే కంప్లీట్ అవుతుంది. బట్ ఈ క్యాన్సర్ ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం అంటే, మన క్యాన్సర్ కనబడే భాగమే కాకుండా కనబడకుండా కూడా పాకిపోతుంటుంది. ఎట్లంటే రొమ్ము క్యాన్సర్ ఉంది, రొమ్ములోనే కాకుండా అది రక్తంలో కూడా పాకిపోయి ఉంటుంది. మనకు రొమ్ములో మనకు చేతికి తగిలే స్టేజ్ వచ్చేటప్పటికే రక్తంలో చాలా భాగంలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఆ రక్తం నుంచి లంగ్స్ కి వెళ్తుంటుంది ఊపిరితిత్తులకి, ఆ రక్తం నుండి మనకు బోన్స్ కి వెళ్తుంటుంది అంటే బొక్కలకి వెళ్తుంటుంది. సో ఇలా అన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, కాబట్టే మనం ఈ క్యాన్సర్ కి ఒక ట్రీట్మెంట్ అనేది ఏముండదు. ఆపరేషన్ తో పాటుగా కీమోథెరపీ అంటే మందులు పెట్టడము, రేడియేషన్ అంటే కరెంట్ పెట్టడం, ఇలా మూడుకి సమ్మిళితమైన ట్రీట్మెంట్ క్యాన్సర్ లో ఉంటుంది. ఫస్ట్ మనం స్టేజ్ ని బట్టి ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఒకటి రెండు మూడు నాలుగు అనే స్టేజ్లు ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్ కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు స్టేజ్ ఒకటి రెండులో ఉందనుకోండి, ఫస్ట్ ఆపరేషన్ చేసి రొమ్ముని ఆ గడ్డని తీసేస్తాం, దాన్ని మళ్ళీ మనం టెస్ట్ కి పంపిస్తాం, దాంట్లో మనకు కరెక్ట్ గా ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుస్తుంది. దాని తర్వాత అవసరం ఉంటే కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఏదో కాదు, మనం జ్వరం వస్తే పారాసిటమాల్ ఎట్లా ఇంజక్షన్ ఇచ్చుకుంటాము, ఏదైనా దగ్గు వస్తే ఏదైనా ఇంజక్షన్ ఎలా ఇప్పించుకుంటాము, బలానికి గ్లూకోజ్ ఎట్లా పెట్టించుకుంటాము, కీమోథెరపీ కూడా అదే, కానీ దాంట్లో కొంచెం ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ డోస్ ఉంటుంది అన్నమాట. నార్మల్ గా మనకి ఇచ్చే డోస్ కంటే క్యాన్సర్ అనేది చంపాలంటే దానికి పవర్ఫుల్ మందులు కావాలి కదా. ఇప్పుడు మనకి పత్తికి పురుగు వచ్చింది అనుకోండి, ఒక రకమైన మందు కొడతాము, అది పవర్ఫుల్ ఉంటుంది, అది మామూలుగా చనిపోతే. అట్లనే ఈ క్యాన్సర్ మందులు కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి క్యాన్సర్. సో దాన్ని కీమోథెరపీ అంటాం, క్యాన్సర్ కి ఇచ్చే మందులని కీమోథెరపీ అంటాం, అంతే. సో ఈ క్యాన్సర్ మందులు ఇవ్వాలి. కొన్నిసార్లు ఇంకా అడ్వాన్స్ ఉంటుంది, కొంతమందికి మొత్తం పగిలిపోయి బయటకు రావడము, చంకలో పెద్ద గడ్డలు ఉండడం అట్లాంటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్ కీమోథెరపీ కాకుండా కరెంట్ పెట్టడం, రేడియేషన్. కరెంట్ పెట్టడం అంటే సినిమాలు చూపించినట్టు నెత్తి గిట్ల పెట్టి షాక్లు ఇవ్వడం అది కాదు. కరెంట్ పెట్టడం అంటే మన ఎక్స్రే లాగానే, ఒక మిషన్ లోకి వెళ్తాం మనము, మనకు కనబడని రేసు ఎక్స్రేస్ అంటారు, ఆ రేస్ వచ్చి అక్కడ పనిచేస్తాయి.
1: మనకి అంటే నొప్పితో కూడుకున్న
0: నొప్పి ఏముండదు, నొప్పితో అసలు జనాలకి తెలియకుండా భయపడిపోయి కరెంట్ కరెంట్ అంటే ఏదో మనం నిజంగానే కరెంట్ షాక్లు ఇచ్చినట్టు పెడతారే అనుకుంటారు, అసలు మనకి తెలియదు. ఇట్లా వెళ్తాం ఏసీ రూమ్ కి వెళ్తాము, ఒక మిషన్ మీద పడుకుంటాం, మళ్ళీ వచ్చేస్తాం. అంతే సులభం, అంతే. ఎక్స్రే కంటే చాలా సులభం, ఎక్స్రే లో నిలబడాలి, ఇది ఉంటుంది, దాంట్లో పడుకొని ఒక 2 మినిట్స్ పడుకొని వచ్చేస్తాం. అంత సులభమైన రేడియేషన్ థెరపీ. వీటన్నిటినీ సమ్మిళితంగా తీసుకుంటే ఈ క్యాన్సర్ ని మనం అరికట్టవచ్చు, తొందరగా ట్రీట్ చేయవచ్చు, వాళ్ళని చాలా రోజుల వరకు క్యాన్సర్ రహితంగా ఉంచవచ్చు. ఈ మూడు రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం కంపల్సరీ. కొందరు ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత భయపడిపోయి అయిపోయింది గడ్డ తీసుకున్నాం కదా ఇంకేం లేదు కదా అని ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ 6 నెలలకు వచ్చి సార్ మళ్ళీ ఇక్కడ గడ్డ వచ్చిందంటారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మల్టీ ఆర్గన్, అంటే మన అందరూ కలిసి తీసుకోవాల్సింది. ఒక నేను ఒక్కొన్ని ఆపరేషన్ చేసినా అంటే అయిపోదు, కీమోథెరపీ ఇస్తుంటాము, కరెంట్ పెట్టే డాక్టర్ ఉంటాడు, దాంతోపాటు సైకియాట్రిస్ట్ ఉంటాడు, అందరం కలిసి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్, అందరం కలిసి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. ఓకేనా? సో ఇదంతా ఒక పద్ధతిగా తీసుకుంటే క్యాన్సర్ వల్ల ఏమీ అవ్వదు. మనకి ఇవన్నీ తెలియకుండా సగం చెప్పినా వినకుండా మనము ఆ యాక్సెప్టెన్స్ అంటారు, దాన్ని మనం స్వీకరించే తత్వం లేకుండా పోవడం వల్ల క్యాన్సర్ గురించి ఇంత భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రొమ్ము క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అని అర్థమైంది, అలాగే వస్తే భయపడే అవసరం లేదన్నారు. ఒకవేళ శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేసినా కూడా డాక్టర్ గారి సలహా మేరకు మందులు, డాక్టర్ గారు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వాడమన్నారో అది వాడుతూ ఉండాలి. డాక్టర్ గారి సలహాలని సూచనల్ని పాటిస్తే ఈ క్యాన్సర్ కు భయపడే అవసరం లేదు, పూర్తిగా చికిత్స చేసి మామూలు మనిషిలాగా బతకొచ్చు అంటారు. రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ శ్రీకాంత్ గారు, చాలా సంతోషం. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.
1: ఇంతవరకు పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు చికిత్స ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు, క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటబెట్టినరు పి కమలాకర్ రెడ్డి. శ్రోతలారా, ఈ కార్యక్రమాన్ని మీరు మళ్లీ మళ్లీ వినాలనుకున్నా వినొచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. అది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో మేము ఉంచే కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వింటూ ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ప్రఖ్యాత హిందుస్థానీ గాయని బేగం అఖ్తర్ గారి జయంతి. అఖ్తరీబాయ్ ఫైజాబాది అని అసలు పేరు ఈమెది. ఈమె 1914 అక్టోబర్ 7 తేదీన జన్మించారు. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో జన్మించారు ఈమె. ఈమె తొలి గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ ఝండే ఖాన్ వీరు ఆమె గురువులు. ఈమె తన 15వ ఏటనే కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. ఈమె గజల్లు, దాద్రాలు, ఠుమ్రీలు ఇలా ఎన్నో రకాల రికార్డుల రూపంలో విడుదలయ్యాయి. 1930లో ఈమె కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించారు. 1945లో బారిస్టర్ ఇస్తయాక్ అహ్మద్ అబ్బాసితో ఈమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత బేగం అఖ్తర్గా మారింది. దీవానా బనానా హైతో బనాదే అనే గజల్తో చాలా పేరుగాంచారు ఈమె. పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అతా అహ్మద్ ఖాన్ దగ్గర ఈమె కొన్నాళ్ళు ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. గజల్ గాయనిగా పాడిన పాటలు దాదాపు 400 వరకు ఉంటాయి. ఈమె 1974 అక్టోబర్ 30వ తేదీన మరణించారు.

0: అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్.
1: జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లడమే కాకుండా వన్యప్రాణుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అటవీ శాఖ పరంగా ఈ వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గురించి, వారు చేస్తున్న కృషిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరించి ఉన్న ఈ కవ్వాల్ అభయారణ్యం, ఒక పచ్చని చిక్కని చెట్లు, ఆ చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, ఆకాశంలో సంచరించే పక్షుల కిలకిల రావాలతోని అలరారుతోంది కదా. ముందు ఈ ప్రాంతంలో ఉన్న ఈ కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా వీటికి సంబంధించి చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ అడవుల్లో విహరిస్తున్న వన్యప్రాణుల గురించి చెప్పండి.
2: అలాగేనండి. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 4 జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. ఇందులో అటవీ శాఖకు సంబంధించినటువంటి డివిజన్స్, 7-8 డివిజన్స్ ఉంటాయి. దాంట్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ముఖ్యమైనటువంటి డివిజన్ జన్నారం అనేటువంటిది, జన్నారం అటవీ ప్రాంతం. ఈ జన్నారం అటవీ ప్రాంతంలో ముఖ్యంగా అడవులకు ప్రసిద్ధి చెందినటువంటిది, అంటే టేకు వనాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. దీంతో పాటు ఎన్నో వన్యప్రాణులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు పులి దగ్గర నుండి మొదలుపెట్టి చిన్న ఏంటి పార్క్యుపైన్, అలాగే అంటే ఏదుపంది అంటాం మనం, అలాగే రకరకాల దుప్పులు, జింకలు, వీటన్నిటికీ కూడా ఇది ఒక మంచి ఆవాసం అన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు టైగర్లకు పూర్తిగా నిలవుగా ఉన్నటువంటి ప్రాంతము, మళ్లీ ఇప్పుడు

0: పరిస్థితులు మెరుగైనటువంటి తర్వాత మళ్ళీ ఇక్కడికి టైగర్స్, మన ప్రక్కన ఉన్నటువంటి తడోబా టైగర్ రిజర్వ్, అలాగే ఇంకా ఆదిలాబాద్ ప్రక్కన ఉన్నటువంటి తిప్పేశ్వర్ ప్రాంతం నుండి కూడా మళ్ళీ టైగర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. మళ్ళీ అన్ని పరిస్థితులు గతంతో పోల్చినప్పుడు మళ్ళీ మంచి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు మెరుగవుతున్నాయి.
1: అయితే ఇప్పుడు ఇది కవ్వాల అభయారణ్యం అనేది పులుల ఆవాసానికి ఒక సురక్షితమైన ప్రాంతంగా పేరు పొందింది. పులుల రాక కూడా మనం గమనిస్తున్నాం. పులులతో పాటు ఇతర వన్యప్రాణులు ఈ ప్రాంతంలో ఏవేవి సంచరిస్తున్నాయి, మరి వాటి గణాంకాలు ఏం చెప్తున్నాయి, వాటి గురించి చెప్తారా?
0: పులులు ప్రస్తుతం ఉన్నవి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవి. ఆసిఫాబాద్ జిల్లా అలాగే మంచిర్యాల జిల్లా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నమోదవుతున్నవి. అలాగే ఇక్కడ నుంచి బయటి ప్రాంతాలకు కూడా వివిధ కారణాల వలన వెళ్తున్నవి, వెళ్లి మళ్లీ వెనక్కి వస్తుంటాయి అవన్నీ కూడా. పులులు, చిరుత పులులు, అలాగే కుక్కలు, అడవి కుక్కలు, నక్కలు, పెద్ద నక్క, చిన్న నక్క, జాకలు అంటాం మనం దాన్ని, పెద్ద నక్క అనమాట. అలాగే చిన్న నక్కలు చాలా చిన్నగా ఉంటాయి, నక్క సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి చిన్న నక్కలు. అలాగే స్లాత్ బేర్ అంటే ఎలుగుబంటి, పునుగు పిల్లి, అలాగే మానుపిల్లి, పందులు, అడవి పందులు, ఏదు పందులు ఇలాంటివి ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా మాంసాహార జంతువులవి. శాకాహార జంతువుల విషయానికి వస్తే దుప్పులు, జింకలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే రెండు రకాలు దాంట్లో కూడా. ఒకటి కొమ్ములు ప్రతి సంవత్సరం ఊడిపోయేటువంటివి కొన్ని ఉంటాయి, కొన్నేమో పర్మనెంట్ గా ఉండేటువంటి కొమ్ములు ఉన్నటువంటివి ఉంటాయి. ఉదాహరణకి బ్లాక్ బక్, కృష్ణ జింక అనేది ఉంది. ఆ కృష్ణ జింక అనేదానికి ఎప్పటికీ కొమ్ములు అలాగే ఉంటాయి. ఏది మన ఒక గేదెలకు బర్రెలకు గదా కొమ్ములు ఉన్నట్టు పర్మనెంట్ గా ఊడవవి. అలా ఉన్నటువంటివి కొన్ని జాతులు, కొన్ని ఊడిపోతుంటాయి ప్రతి సంవత్సరం, కొన్ని ఊడిపోతుంటాయి. అవేమో దుప్పులు అనమాట. ఈ దుప్పుల్లో ముఖ్యంగా చుక్కల దుప్పులు, సాంబార్ దుప్పులు అంటాం, కణజ అంటాం మనం, కణితి అంటారు, కణజ అంటారు, అవి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. అలాగే జింకల విషయానికి వస్తే ముఖ్యంగా నీల్గాయ్, ఏది మనుబోత్ అంటారు, మనుబోత్ ఉంది ఇక్కడ. అలాగే బ్లాక్ బక్ ఉంది, బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. అలాగే కొండగొర్రె అంటాం, అందరికి తెలిసిన మాట ఇది, అందరికి తెలిసిన మాట. దానికి నాలుగు కొమ్ములు ఉంటాయి మగదానికి, సో దాన్ని ఫోర్ హార్న్ యాంటిలోప్ అంటారు, అది ఉంది. అలాగే ఇంకొకటి చింకారా అనేది ఒక జింక. నాలుగు జింకలు ఉన్నటువంటి ప్రాంతం దేశంలోనే అతి కొద్దిగా ఉన్నాయి అనమాట. అందులో జండారం ప్రాంతం కవాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది పేరెన్నికగానది అనమాట. అంటే ఈ విధంగా అటు మాంసాహార జంతువులు, ఇటు శాకాహార జంతువులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి కావలసినటువంటి ఆవాసం కూడా ఇక్కడ ఉంది. అలాగే వీటికి సంబంధించి మేము తీసుకునేటువంటి చర్యలు ఏంటంటే ముఖ్యంగా వేట జరగకుండా చూడడం. ఏదైనా జంతువుకి కావాల్సింది ఏంటంటే ఒక మూడు నాలుగు అంశాలు ఉంటాయి. ఒకటి దాని ఆవాసం, మనకు కదా ఇల్లు ఎట్లాగో దానికి కూడా ఆవాసం, దాని ఇల్లు. దాని ఇల్లు అంటే అడవే దాని ఇల్లు అంతే. ఆ అడవిలో డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మనుషుల కారణంగానో లేకపోతే ఇంకా ఇతర పశువుల కారణంగానో అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. అది ఒకటి, డిస్టర్బెన్స్ లేనటువంటి, ఆటంకం లేనటువంటి, సమస్యలు లేనటువంటి ఆవాసం అనేది ప్రధానమైన విషయం దేనికైనా కూడా. రెండవది దానికి ఆహారం. ఏది హెర్బివోర్స్ అనుకోండి, అంటే శాకాహార జంతువులైతే దానికి కావలసినటువంటి గడ్డి భూమి, గడ్డి కావాలి. అయితే ఆ గడ్డి భూములు కూడా మేము పెంచుతుంటాం అనమాట. ప్రత్యేకంగా ఏం చేస్తాం, కొన్ని ప్రాంతాలని పూర్తిగా కంచె వేసి దాన్ని పశువులు అలాంటివి పోకుండా దాన్ని చూడడం వలన అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా గడ్డి వస్తుంది, ఆ గడ్డి అవి తినేస్తాయి. ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంత వీడు పెరుగుతుంటది, అంటే కలుపు మొక్కలు పెరుగుతుంటాయి, ఆ కలుపు మొక్కల్ని కూడా మేము తీసేస్తుంటాం. అలాగే అది కాలిపోకుండా కూడా చూసుకోవాలి. ఇది కూడా ఒక పెద్ద సమస్య, అడవులు కాలిపోవడం అనేటువంటిది మీరు కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే మన అన్ని కూడా ఆకురాల్చే అడవులు, డెసిడ్యూస్ ఫారెస్ట్. కాబట్టి ఆ సీజన్ రాగానే అది బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి, అంటే నీటి కొరతను అధిగమించడం కోసం అవి ఆకుల్ని రాల్చేస్తాయి. అది మళ్ళీ మన దగ్గర ఇంకా ఎక్కువ, ఎందుకు మనంతా టీక్ ఫారెస్ట్, టీక్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటది. అంటే 60 నుంచి 70% టీక్ ఫారెస్ట్ ఉంటది. ఆ టీక్ ఫారెస్ట్ లో మొత్తం ఆ పెద్ద పెద్ద ఆకులు కాబట్టి ఫైర్ అంటుకోవడానికి, అలాగే విస్తరించడానికి, ఎక్కువసేపు మండడానికి చాలా అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మిగతా వాటన్నిటికంటే. కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎప్పటికీ మేము ఫైర్ లైన్స్ అని వేస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో చేస్తాం, ఇది అంతా చేస్తాం సాధ్యం కాదు అంత చేయడం. కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఫైర్ పడేటువంటి అవకాశం ఉంటుందో ఆ ఫైర్ పడేటువంటి ప్రాంతాల్లో ఫైర్ లైన్స్ అని మేమే ప్రత్యేకంగా కొంత ఒక గీతలాగా గీసి ఆ గ్రౌండ్ మీద అక్కడ ఉన్నటువంటి ఆకులను మంట పెట్టేసి వాటిని ఫైర్ లైన్ లాగా చేసేస్తారు. దాని వల్ల ఏమైందంటే ఒకవైపు నుంచి వచ్చినటువంటి మంట అక్కడ వరకు ఆగిపోతుంది. అలా కూడా

0: ని మేము చర్యలు తీసుకుంటాం. అలాగే నీళ్లు, మూడవది నీళ్లు కావాలి, ఆహారం కావాలి నీళ్లు. అదే ఇంకా నేను ఇందాక ఆహార విషయానికి వస్తే అది శాకాహార జంతువులకు ఏం కావాలో చెప్పాను. మరి మాంసాహార జంతువులకి, మాంసాహార జంతువులు శాకాహార జంతువులు తింటాయి. అంటే శాకాహార జంతువుల యొక్క సంఖ్యను తగ్గకుండా, వేట జరగకుండా వాటిని పెంచాలి, వాటి యొక్క సంఖ్యను పెంచాలి. పెంచితే అవి మాంసాహార జంతువులకు ఉపయోగపడతాయి. సో అది కూడా దానికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు, ఒకవైపు రక్షణ చర్యలు, వాటి యొక్క సంఖ్యను పెంచడానికి సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటాం. మూడవది వాటర్, నీళ్లు కావాలి వాటికి. ఈ నీళ్లకు సౌకర్యం ఏంటంటే మామూలుగా వర్షాకాలం అయితే ప్రాబ్లం ఏం లేదు, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ నీళ్లు దొరకడం చాలా కష్టం. వాటి కోసం ఏం చేస్తారంటే గతంలో నుంచే గత 10-20 ఏళ్లుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నీటి వసతులు మేము కల్పిస్తాం. మాకు అన్ని కుంటలు ఉంటాయి, చిన్న చిన్న కుంటలు, పాండ్స్. ఆ పాండ్స్ లో ఏం చేస్తామంటే సోలార్ పంప్ సెట్స్ వేసి సోలార్ ద్వారా అది ఎప్పటికీ నీళ్లు వచ్చేస్తాయి, ఆ నీటిని దాంట్లో నింపేస్తారు. అట్లా ప్రతి ప్రాంతంలో, రిమోట్ ఏరియాలో, ప్రతి బీట్ లో, అంటే మా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటంటే బీట్ అంటాం ఒక ప్రాంతాన్ని, దాంట్లో సుమారు ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియా, 5 చదరపు కిలోమీటర్ల ఏరియా, ఇట్లా చూసి 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఒక నీటి వసతి ఉండే విధంగా, అంటే సోలార్ పీటీ అంటాం మా భాషలో. అంటే ఏం లేదు, సౌర విద్యుత్ తో నడిచేటువంటి పంప్ సెట్ ఉన్నటువంటి కుంట, దాంతో అది నడుస్తుంది. సో నీళ్లు అక్కడ ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి. అప్పుడప్పుడు ఏమైనా కాకపోతే ఇవన్నీ రిమోట్ ఏరియాస్ లో ఉంటాయి చాలా వరకు. సో ఇది ఒకటి. ఈ మూడు గనక సరిగ్గా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని సరిగ్గా ఉంటాయి. దానికి తోడు మేము వేట జరగకుండా, మనుషుల యొక్క ఏంటి లోపలికి చొరబడను అట్లాంటివి లేకుండా, అలాగే కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉంటాయి, అక్కడక్కడ చెట్లని నరికేసి వ్యవసాయానికి దాన్ని సాఫ్ చేయడం ఇట్లా కూడా కొన్ని చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో కూడా అవి జరగకుండా మేము చర్యలు తీసుకుంటా ఉంటాం. అటవీ చట్టం, అలాగే వన్యప్రాణి చట్టం, వీటి ప్రకారం వాళ్లపైన కేసులు నమోదు చేయడం ఇలా కూడా చేస్తుంటాం. మామూలుగా కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్, ఏమి ఇది తప్పు, ఇది ఇట్లా చేయకూడదు, చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. ఈ లేని సందర్భంలో అయినా కూడా ఆగని పరిస్థితులలో తప్పనిసరి చేయాల్సి వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది, తర్వాత వీటిని మనం దీన్ని సంరక్షించుకోవాలి అంటే శాఖ పరంగా అటవీ శాఖ ప్రయత్నం చేస్తుంది, దీనికి ప్రజల భాగస్వామ్యం ఏ రకంగా అవసరం, ఏ రకమైన సహకారం తోడ్పాటు అవసరం ప్రజల నుంచి?
0: ఎందుకు తగ్గిపోతుంది వన్యప్రాణులు? ఎందుకంటే ఏం లేదు, ప్రధానంగా ఇందాక చెప్పిన విషయాలే, వాటి యొక్క ఆవాసం దెబ్బతింటోంది. ఇప్పుడు ఎంతో ఆదిలాబాద్ జిల్లా అడవులకు పెట్టింది పేరు, అలాంటి అడవులు చాలా కుంచుకుపోయినాయి. మరి అవన్నీ వన్యప్రాణులన్నీ ఆ మేరకు దెబ్బతిన్నట్టే కదా, వాటి ఆవాసం పోయింది అదంతా కూడా. ఆవాస నాశనం అనేది ప్రధానమైనటువంటి విషయం ఒకటి. సరే దాని కారణాలు దానికి ఉన్నాయి, అది ఎందుకు వ్యవసాయం గురించి, లేకపోతే కలప గురించి, టేక్ లాంటి చెట్లు ఉండడము, వీటిని స్మగుల్ చేయడము, ఇలాంటివి కూడా ఎన్నో జరిగాయి, అది ప్రధానం. రెండవది వాటి యొక్క ఆహారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకోండి, టైగర్ యొక్క ఆహారమైనటువంటి దుప్పులు జింకలు ఉన్నాయి, వాటి సంఖ్య తగ్గిందనుకోండి అప్పుడు కూడా అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని ఆహారం దొరకనప్పుడు ఆహార అన్వేషణ కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి, సహజం, అది సహజమైన పరిణామం ఇదంతా. అప్పుడు కూడా సమస్యలు ఎదురవుతుంటాయి, అది మానవ వన్యప్రాణి ఘర్షణ కూడా దారితీస్తుంది అట్లా అనమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో నీరు, నీటి వస్తువులు ఇట్లాంటివి సరిగ్గా లేక కొన్ని, ఇంకో కొన్ని సమస్యలు ఏంటంటే మేటి కోసం, అంటే వాటికి సంతానోత్పత్తి కాలం సమయంలో మేల్ మగపులి ఉందనుకోండి, ఆడపులి కోసం, ఆడపులి ఉంటే మగపులి కోసం వెళ్ళడం, అంటే అది సహజమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో దీని కారణంగా కూడా ఆ ప్రాంతాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇది ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలనే పరిష్కారం ఉంది, ఆవాసం దెబ్బతినకుండా చూడడం మన బాధ్యత, అది చూడాలి తప్పకుండా. అది ఎన్ష్యూర్ చేసినట్టయితే అవి ఏమాత్రం బయటికి రావు.
1: అంటే ఆవాసం, ఆహారం పైనే వన్యప్రాణుల మనుగడ అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఆ రెండు విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటే వన్యప్రాణుల మనుగడ అనేది స్వేచ్ఛగా కొనసాగుతుంది అనేది మీ అభిప్రాయం?
0: అవునండి, తప్పకుండా. ఇది ఈ విధంగా అటవీ శాఖ తగినటువంటి చర్యలు తీసుకుంటుంటది. అంతేకాకుండా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా వాళ్ళు సహకరించాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే అడవి నాశనం కావడం, కలప కోసం చెట్లను కొట్టడం, లేకపోతే వ్యవసాయం కోసం, ఇంకా ఇతర అవసరాల కోసం అడవిని నిర్మూలించడం, వేటాడడం, ఇలాంటివి గనక తగ్గిస్తే, అలాగే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా కట్టడి కనుక చేసినట్టయితే

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. స్టూడియోలో సమయం 8:31 దాటి 15 సెకండ్లు. నవలతో తెలుగు సాహిత్యంలోని మంచి నవలల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం. గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలాధారావాహిక పఠనం వింటూ ఉన్నాం. ఇందులో భాగంగా విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలాధారావాహిక 77వ భాగాన్ని. రచన డాక్టర్ గోపారాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
2: ఆయుధాలు వస్తాయని చెబుతారట మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడవిలో చెట్లకి కాస్తున్నాయా? మీ జాతి నెత్తుటి అడుగులు పడిన తరువాత అడవులన్నీ ఆయుధాలనే కాస్తున్నాయి. తప్పు, మేమిక్కడ నడిచాకే మీకు నాగరికత అంటే ఏమిటో తెలిసింది. నోర్మోయ్, నాగరికతే తెలిసుంటే కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడ నన్ను ఎందుకు బంధించావు చెప్పు. చెప్పాలా? సరే, నా చేతిలో చావబోతున్నవాడివి, ఆ మాత్రం చెప్పవచ్చు. నువ్వు ఒక ఉన్మాదివి. నీ ఉన్మాదం పరాకాష్ఠకి చేరిందని ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పాను. పిచ్చి కుక్కను కాల్చి చంపినట్టు చంపడమే నీకు సరైన మందు. రేయ్, నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించావో తెలుసా? గ్రేట్ వార్కి వెళ్ళి వచ్చిన వాణ్ణి నేను. ఈ కొండల్లో పడి జంతువుల్లాంటి మనుషుల్ని వెతికి పట్టే పనికి దింపావు. ఈ వెధవాడవిలో నిన్ను పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా? చివరికి ఇలా ఏం సాధించావు? నీ పిచ్చితో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎంత నష్టమో తెలుసా నీకు? మళ్ళీ నీ మీద విచారణ ఒకట. నిన్ను మంప దగ్గరే అరెస్టు చేసిన మరుక్షణమే కాల్చి పారేసి ఉండాల్సింది. నేనైతే అదే చేసేవాణ్ణి, ఇప్పటికీ మించిపోలేదు. పిరికి పందలా మాట్లాడుతున్నావు నువ్వు. భగవంతుడి పాలనంటే ఇదేనా అన్నాడు రామరాజు. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. సరే, ఒక్క అవకాశం ఇస్తున్నాను. నువ్వు నా చేతిలో లొంగిపోతున్నట్టు ప్రకటించి క్షమాపణలు అడుగు, లేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు. పుట్టినవాడికి మరణం తప్పదన్న మహోన్నత తత్వానికి జన్మనిచ్చిన నేల నాది. చావు పేరు చెప్పి భయపెట్టాలని అనుకోకు అన్నాడు రామరాజు. చివరి అవకాశం కూడా పోగొట్టుకున్నావు. చిబాల్న అక్కడే ఉన్న గార్డు చేతిలో ఉన్న 303 రైఫిల్ని తీసుకున్నాడు గుడాల్. రామరాజు గుండెల మీద పెట్టి అన్నాడు, ఇంకా ఆలస్యం చేసే మూర్ఖుణ్ణి కాను నేను. నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. ఒక మనిషి ప్రాణం తీస్తున్నానన్న స్పృహ, సంకోచం ఈశన్ మాత్రం కూడా కనిపించడం లేదు అతడిలో. శ్రీరామరాజు పెదవుల మీద అదే శ్లోకం, వాయురనిలమృతమధేదం భస్మాంతం శరీరం. గూడాల్ సైగ చేయగానే ఒక సాయుధుడు వచ్చి జేబులో ఉన్న ముసుగు తీసి రామరాజు తలకు తొడిగాడు. ఒక తూటా దూసుకొచ్చింది గూడాల్ చేతిలోని రైఫిల్ నుంచి. రెండో తూటా కోసం చేయి చాచాడు గూడాల్. వెంటనే అందించాడు గార్డు. ఆ పేలుడు విని ఒక్క ఉదుటన ముందుకు ఉరికాడు కుంజామేనన్. గూడాల్ శిబిరం దగ్గరకు సమీపిస్తుండగానే మరో పేలుడు. డేరా లోపలికి వెళ్లేసరికి మూడోసారి తూటాపీరిన శబ్దం వినిపించింది. డేరా పక్కన ఆ దృశ్యం చూసి కంగుతిన్నాడు కుంజామేనన్. కట్టేసిన తాళ్ల మధ్య ముఖం మీద ముసుగుతూ, చెట్టుకు వేలాడుతూ, గుండెల మీద నెత్తురు ఉబుకుతున్న గాయాలతో, మరణ బాధను అనుభవిస్తూ, చిన్నగా పెనుగులాడుతూ శ్రీరామరాజు దేహం. ఒక్క నిమిషంలోనే కదలికలు ఆగిపోయాయి.

0: ముప్పావు గంటకల్లా వెనుదిరిగి వచ్చాడు రూదర్ఫర్డ్. దారిలోనే ఎదురొచ్చి కుంజామేనన్ పంపిన కానిస్టేబుల్ విషయం చెప్పాడు. ఒళ్లంతా చెమటలు పట్టున్నాయి. అవేమీ పట్టించుకోకుండా వెంటనే వైర్లెస్ సెట్ దగ్గరికి వెళ్లాడు. మేజర్ గూడాల్ని తక్షణం పిలవమని ఆదేశించాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు గూడాల్.
1: గూడాల్, నువ్వు చేసిందేమిటి?
0: తీవ్ర ఆగ్రహంతో అడిగాడు రూదర్ఫర్డ్.
2: ఒక రాజద్రోహిని కాల్చి చంపాను,
0: చాలా తేలిగ్గా చెప్పాడు గూడాల్.
1: సజీవంగా పట్టుకోమంటే ఎందుకు కాల్చవలసి వచ్చింది?
0: ఎంతో తీవ్రంగా ప్రశ్నించాడు రూదర్ఫర్డ్. ఏమీ తడబాటు లేకుండా కథ అల్లాడు గూడాల్.
2: కొయ్యూరుకు తీసుకువచ్చాక లఘుశంక కోసం రామరాజు కట్లు విప్పమన్నాడు. తర్వాత చెట్ల చాటు నుంచి పారిపోతూ ఉండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
1: కథలు వద్దు, అలా ఎందుకు చేశావు? నీకు చెప్పినదేమిటి? మద్రాస్ ప్రెసిడెన్సీ ఏం చెప్పింది, ఏం జరిగింది? ఇది రెండు ప్రెసిడెన్సీల మధ్య వివాదం కాదా?
0: ఉక్రోషంతో అడిగాడు రూదర్ఫర్డ్.
2: రూదర్ఫర్డ్, నీవు అనవసరంగా ఆవేశపడొద్దు. నీవొక ఐసీఎస్ ఆఫీసర్వి, గౌరవం నిలుపుకో. మిలిటరీ వ్యవహారాలు నీకేం తెలుసు. ఒకవేళ నేను చేసిన పని మీద ఏదైనా సంజాయిషి అడగవలసి వస్తే అది బెంగాల్ ప్రెసిడెన్సీ చేస్తుంది, అది నీ పని కాదు,
0: చాలా గట్టిగా చెప్పాడు మేజర్ గూడాల్. అవమాన భారంతో ఊగిపోతూ నర్సీపట్నం బయలుదేరాడు రూదర్ఫర్డ్. మధ్యాహ్నం 3 గంటలు దాటుతుండగా భుగభుగలాడే ఎండలో రామరాజు భౌతిక గాయంతో ఉన్న మంచం మళ్లీ పోలీసుల భుజాల మీదకు చేరింది. దావానలంగా అడవిని చుట్టేసింది రామరాజు శవయాత్ర సంగతి. ప్రతి గ్రామ కూడెల్లోనూ మంచం దించుతున్నారు. ఇళ్లమీద పడి తుపాకీ మడమలతో బాదుతూ లాఠీలతో కొడుతూ తీసుకువచ్చి శవాన్ని చూపిస్తున్నారు. మరణవార్తను భరించలేక ఉద్వేగంతో బయటకు రామరాజు శవాన్ని చూడాలని వచ్చిన అమాయకుల ఎముకలు విరిగిపోతున్నాయి. వీళ్లను తరిమి తరిమి కొడుతున్నారు. కొండపల్లెలు మండుటెండలో కూడా గజగజ వణికిపోతున్నాయి. రామరాజు రక్తపు చుక్కలు రాలుతూనే ఉన్నాయి దారంతా.

0: కృష్ణదేవిపేట గ్రామ శివారు. చిన్న తాటితోపులో ఉంది చల్లారిపోయిన ఇటుక ఆమ. దాని వెనకాల చేరి గుసగుసలాడుకుంటున్నారు ఊర్లోంచి వచ్చిన 10-12 మంది. సాయంకాలమవుతున్నా ఇప్పటికీ వేడిగాలి వీస్తూనే ఉంది.
1: రాజుగారిని పట్టుకున్నారంట,
0: బాధగా ఆవేదనగా అన్నాడు ఆ యువకుడు గొంతు తగ్గించి. మంప ఊరి శివార్లలోనే, ఆ యువకుడు చెప్పబోతుండగానే అన్నాడు ఇంకొక యువకుడు కసిగా.
2: పట్టించారట కదా?
1: మలబారోళ్ళ, గూర్ఖావాళ్ళ, ఎవరు పట్టుకున్నట్టు?
0: మరో మధ్య వయస్కుడు ఆత్రంగా అడిగాడు.
1: రూదర్ఫర్డ్ ఇక్కడే ఉన్నాడు కదా, ఇక్కడికే తీసుకొస్తుంటే గూడాలే తీసుకుపోయాడంట
0: అన్నాడా మధ్య వయస్కుడు.
1: గూడాలు, గూర్ఖాదలంవాడు, ఆడి చేతిలో పడితే ఇంతే అవుతుంది,
0: తనకు తెలిసినట్టే చెప్పాడు మరో మధ్య వయస్కుడు.
1: ఇంతకీ దొరికిపోయాడా? పట్టించారా?
2: పోలీసులు పట్టుకున్నారా?
0: రహస్యం మాట్లాడుతున్నట్టే అడిగాడు ఆ పెద్ద వయస్సు రైతు.
1: అదే తెలియడం లేదు. కొందరేమో రాజుగారే పశువులు కాసుకుంటున్న కుర్రోడు ఎవరినో పిలిచి అక్కడున్నట్టు చెప్పమన్నట్ట. ఇది నమ్మాలా?
0: కాదు. అసలు ఎవరినో అరెస్టు చేసి రాజుగారిని అరెస్టు చేశామని చెబుతున్నారని కూడా అంటున్నారు, చాలా అసహనంగా అన్నాడు మొదట మాట్లాడిన యువకుడు. ఇంకా ఏవేవో మాట్లాడుకోవాలని వాళ్లందరికీ ఆత్రంగానే ఉంది. అంతలోనే చప్పుడు
1: థక్ థక్ థక్,
0: పోలీసుల బూట్ల అడుగుల చప్పుడు. గుసగుసలేం కర్మ, గుండెలే ఆగినంత పనయ్యింది. తలో దిక్కుకి పరిగెత్తారు.
3: మీ సీతారామరాజు వచ్చేస్తున్నాడు, రండి. పంచాయతీ తీరస్తున్నాడు, రండి. పురాణం చెబుతాడు, వినండి. పాలు తీసుకురండి, పళ్ళు తీసుకురండి.
0: వాళ్లను కొద్ది దూరం అరుచుకుంటూ వెళ్లి తరిమారు పోలీసులు. వెనుదిరిగి దలే బెన్నయ్య దుకాణం దగ్గరికి వచ్చారు పోలీసులు కట్టకట్టుకొని. ఇంతకీ శంక తీర్చుకోవడం పేరుతో పోలీసులు బృందాలు బృందాలుగా ఊరి చివరకు వస్తున్నారు. ఆ పని చూసుకుని అక్కడే ఉన్న దలే బెన్నయ్య దగ్గర ఒక్కొక్క డ్రాము తీసుకుని కొద్దిసేపు ఉండి వెళ్తున్నారు.
1: ఈయన సీతారామరాజా, శ్రీరామరాజా?
0: అప్పుడే అడిగాడు ఓ కానిస్టేబుల్ పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ని.
1: శ్రీరామరాజే, మధ్యలో ఎక్కడో సీతారామరాజైపోయాడు
0: చెప్పాడు ఆ కానిస్టేబుల్.
1: సిఐడి డిపార్ట్మెంట్ ఎస్ఐ ఆల్వార్ నాయుడు కుంజా మేనన్ నిఘాకి వెళ్ళినప్పుడు ఓ చింత చెట్టు వెనకాల నక్కి ఉన్నారంట. అప్పుడే ఈ రామరాజు అక్కడికి వచ్చాడంట.
0: ఆ మాటే చెబుతున్నాడు తెలుగు పోలీసు బెన్నయ్య దుకాణం దగ్గర.
1: అది నిజమే కావచ్చులే, వీళ్ళిద్దరూ అక్కడుండగానే గడ్డం ఉన్న తెల్లటి మనిషి ఓ 200 గజాల అవతల నడిచిపోతున్నట్ట అనిపించిందట. ఇద్దరికీ అనుమానం వచ్చి వెంటబడి చూస్తే రామరాజంట
0: అంటున్నాడు చీకులు కురుకుతున్న మరో తెలుగు ప్రాంత పోలీసు.
1: ఈ వేడేంట్రా బాబూ, సాయంత్రానికి కూడా చల్లబడదేరా దీని అమ్మ ఊరు
0: అంటూ చొక్కా బొత్తాలు విప్పేశాడు ఒక పోలీసు.
1: ఇంకో రకంగా కూడా చెప్తున్నారు
0: అని 2 డ్రాముల సారాయిలో ఒక గుక్క తాగి వివరించడం మొదలుపెట్టాడు రాజమండ్రి నుండి వచ్చిన ఆ పోలీసు.
1: ఈ ఆల్వారు నాయుడు ఆ కుంజా మేనను జీడిపాలెం శిబిరంలో ఉన్నారంట. గస్తీ తిరుగుతున్న పోలీసు బృందం వచ్చి గడ్డం ఉన్న ఓ ఎర్రటి మనిషి అడవిలో వెళ్ళిపోతున్నాడు

చెప్పారంట. అప్పుడు వెళ్ళి పట్టుకున్నారంట అన్నాడు. ఇవన్నీ నమ్మడానికి లేదు, ఇవి నేను విన్నాను. కానీ ఇంకో మలబారోడే చెప్పాడు ఒక మాట, అది బాగుంది, నమ్మొచ్చు. అదేంటంటే, మలబారు స్పెషల్ పోలీసుల్లో ఒకడు ఉన్నాడంట, ఆడే నాయక్ చోయికుట్టి అంట. ఇలా పేర్లేంట్రా ఇలాగున్నాయే, ఆడు ఇంకో కానిస్టేబుల్, ఈడి పేరేంటో నోరు తిరగదు మనకి. కునుహన్ని పణిక్కరు ఆడు. ఈ ఇద్దరు వెళ్ళి రామరాజుని అరెస్ట్ చేసి శిబిరానికి తీసుకొచ్చారంట. ఇంకోటి తెలుసా, రామరాజు వెనక కూడా ఎవరో ఇద్దరు ఉన్నారంట, ఆ ఇద్దరి మీద కాల్పులు జరిపారంట. చచ్చారో బతికారో అన్నాడు ఏలేశ్వరం నుంచి వచ్చిన పోలీసు. ఏది నమ్మడానికి లేదు, ఏది కాదనడానికి లేదన్నట్టున్నాయి ఈ కథలో. ఇంతకీ 10,000 ఎవడికెళ్తాయో, అది అసలు ప్రశ్న. సరే ఇంకా నడండి, అంతా అయిపోయాక కూడా వాళ్ళ చేత దొబ్బులు తినడం ఎందుకు? ఊరోళ్ళేనా, మనం శ్రీరామరాజుకి స్వాగతం చెప్పొద్దు అన్నాడు ఓ కానిస్టేబుల్ నవ్వుతూ. మళ్ళీ ఎక్కడ లేని విజయగర్వం వచ్చేసింది. లాఠీలు గిరగిరా తిప్పుతూ కేకలు వేసుకుంటూ బయలుదేరారు గ్రామంలోకి. కొత్త వార్త విని కృష్ణదేవిపేట వాసులే కాదు, పోలీసులు, అధికారులు, మునసబులు కూడా నిర్ఘాంతపోయారు. పోలీసులు తీసుకువస్తున్నది సజీవుడైన రామరాజును కాదు, ఆయన శవాన్ని. ఈ వాస్తవం ఒక్కసారిగా గ్రామంలో గుప్పుమంది. ఆశనిపాతం లాంటి వార్త. రామరాజు భౌతిక కాయం కృష్ణదేవిపేటకు మరో మైలు దూరంలో ఉండగానే తెలిసింది. రామరాజు భౌతిక కాయం కృష్ణదేవిపేటకు మరో మైలు దూరంలో ఉండగానే తెలిసింది. మ్రాన్పడిపోయింది ఊరు ఊరంతా, నివ్వెరపోయింది ప్రజానీకం. ఒక ఋషితుల్యుడిని పొట్టన పెట్టుకున్నారు, ఒక జ్ఞానిని అంతం చేశారు, ఒక యోగి ఉసురు తీశారు. ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, ఇది విజ్ఞత కాదు. ప్రజలు మౌనంగా ఆక్రోశిస్తుంటే పోలీసులు మరింత రాక్షసంగా మారిపోయారు. జీవితం మొత్తాన్ని ఆనందంలో ముంచి తేల్చగల వార్తేదో విన్నంత సంబరంగా ఉన్నారు.

ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 77వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. ఈ నవల 78వ భాగాన్ని ఈలపొద్దికి 9:30 వినవచ్చు. ఇంతటితో ఇలాంటి నవలతో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. స్టూడియోల సమయం 8:46 దాటి 40 సెకండ్లు. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. రోజు లెక్కనే ఇయలటి సింగిడి కూడా ఇప్పటి నుంచి 10:00 కొనసాగుతుంది. ఈ సింగిడిలా నేను చెప్పే మాటలు, నేను వినిపించే పాటలే కాకుండా మీరు కూడా మీ మాటల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి, ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

గబ్బర్ సింగ్ సినిమా కోసం కేకే పాడిన ఆ పాట విన్నారు కదా. ఆ పవర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత ఇప్పుడు ఒక మెలోడీ పాట విందాం. దేశద్రోహులు సినిమా కోసం పి. సుశీల ఘంటసాల పాడిన పాట.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, శుభోదయం. మీ పేరు ఊరు చెప్పండి ముందుగా శ్రోతలకు.
1: హనుమాన్ నగర్ నుండి పూజను మాట్లాడుతున్నాను.
0: ఓకే పూజ గారు, హనుమాన్ నగర్ లో ఏం చేస్తుంటారు మీరు?
1: నేను హౌస్ వైఫ్ అండి.
0: ఓకే, అయితే ఈరోజు ఫోన్ చేశారు, ఏం చెప్పాలనుకున్నారు? శ్రోతలకు ఏమన్నా చెప్తారా?
1: ఏమి లేదు.
0: పాట ఏదైనా వినాలనుకుంటున్నారా?
1: మీ పేరు?
0: నా పేరు కమలాకర్ రెడ్డి.
1: అవునా,
0: చెప్పండి. అంటే హనుమాన్ నగర్ ఎక్కడ ఉంటుంది అసలు?
1: రామ్నగర్.
0: ఓకే, దర్శనాపూర్ పక్కన కదా?
1: అవునండి.
0: ఓకే, సరే, ఏమైనా సలహాలు సూచనలు చెప్పొచ్చు శ్రోతలకు మీరు
1: చెప్పాలనుకుంటే?
0: ఇంటికి సంబంధించిన సూచనలు కూడా చెప్పొచ్చు. మరోసారి చేసినప్పుడు ఏదైనా గుర్తు చేసుకొని చెప్పండి శ్రోతలకు, నలుగురికి ఉపయోగపడేది. సో పాట ఏదైనా అడుగుతారా మరి?
1: దేశముదురు నుంచి ఏదైనా సాంగ్ వేయండి.
0: సరేనండి. దేశముదురు సినిమా చూసారా మీరు?
1: అవునండి, చాలాసార్లు చూశాను.
0: అంటే మీకు ఇష్టమా ఆ సినిమా? అంటే లేదా అల్లు అర్జున్ అంటే ఇష్టమా?
1: ఏ లేదు, ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టం, బాగా పాతవి.
0: బాగుంది. మీరు అడిగిన దేశముదురు సినిమాలో నుంచి ఒక పాట వినిపిస్తున్నాను మీకోసం మరియు శ్రోతలందరి కోసం. నమస్తే.
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.

0: ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మరో శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఊరు తెలుసుకోవాలనుకుంటున్నాం మేము.
1: సార్, మమత సుదర్శన్, గోడల పంపు విలేజ్.
0: గోడల పంపు ఎక్కడుంది ఆ ఊరి పేరు? ఊరి పేరు కొత్తగా వింటున్నాం. ఎక్కడ అది?
1: నిర్మల్ డిస్ట్రిక్ట్, ఖానాపూర్ మండలం.
0: నిర్మల్ నుంచి ఎడం వైపు వెళ్ళాలి.
1: అవును సార్,
0: ఎడం వైపు, కడెం వైపు అంతే కదా. బాగుంది. ఏం చేస్తుంటారు అక్కడ గోడల పంపు గ్రామంలో? మరి ఆర్గానిక్ వ్యవసాయం.

0: వ్యవసాయం చేస్తుంటారా?
1: అవును సార్.
0: చాలా సంతోషము. ఏమేమి పండిస్తుంటారు?
1: ఎక్కువ పసుపు చాలా పండిస్తుంది, వరి కూడా.
0: వరి పసుపు ఈ రెండు కూడా ఆర్గానిక్ గానే పండిస్తుంటారా?
1: అవును సార్.
0: చాలా సంతోషం అండి. గోడల పంపు గ్రామంలో సుదర్శన్ గారు, చుట్టుపక్కల వారు ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. మంచి ఆర్గానిక్ పసుపు కానీ వరి కానీ బాగుంది. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మీరు? ఆ పాట ఎందుకు వినాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా? ఎందుకు ఇష్టం ఆ పాట?
1: ఉన్న వాళ్ళు ఎగిరిపోతూనే ఉంటారు, లేని వాళ్ళు మరింత పేరుగుతున్నారు. ఇప్పటికి సార్ ఇప్పుడు ఐసీడీఎస్సీ అన్ని సంస్థలు ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక తల్లి ఉంటుంది, ఆమె స్థానం ఉండదు, పిల్లలు ముగ్గురు నడుగురు ఉంటుంది, వాళ్ళు వేసుకొని తిరుగుకుంటూ అడుక్కుంటారు సార్.
0: అవునవును,
1: అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికి. వాళ్ళకి బట్టలు ఉండవు.
0: నిజమే. మీరు అడిగిన పాట వస్తుంది, విందామండి మరి. నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని తెరిచి పైన ఎడమ వైపు కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలో ఆకాశవాణి ఆదిలాబాద్ అని వెతికి దాన్ని నొక్కితే ఈ ప్రసారాలు మీకు వినిపించడం మొదలవుతాయి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ, ఇంకా ఐఓఎస్ ఫోన్ అయినా, ఏ ఫోన్, ఏ స్మార్ట్ ఫోన్ వాడుతున్నా కూడా ఈ యాప్ మీరు వాడవచ్చు. ఈరోజు పొద్దుకి 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి పంట సాగు ప్రాముఖ్యత సవాళ్ళు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చటుంటుంది. ఇంకా ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందజేయడం, వాటి ప్రయోజనాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో కూడా ముచ్చట వినవచ్చు. ఇలా పొద్దుకి 7:00 నుంచి 7:45 నడుమ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సింగిడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఊరు చెప్పండి ముందుగా.
1: సార్ నమస్తే. సార్ నా పేరు అబ్దుల్ షాహీర్.
0: ఓకే షాహీర్ గారు,
1: మాట్లాడుతున్నాను.
0: ఓకే, ఏం చేస్తుంటారు షాహీర్ గారు?
1: సార్ నేను బ్యాంక్ ఎంప్లాయ్ అండి, SBI బ్యాంక్.
0: సంతోషం. ఎక్కడ, ఏ బ్రాంచ్ లో చేస్తున్నారు ఇప్పుడు?
1: ఇప్పుడు తామసి బ్రాంచ్ లో సార్.
0: మరి ఈరోజు వెళ్తున్నారా?
1: అది వేశారు. ఎప్పుడు రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ పాటలు వింటూ ప్రోగ్రామ్ వింటూ వెళ్తా ఉంటాం సార్, మాకు టైం తెలియదు.
0: బాగుంది, సంతోషం. అయితే ఇంట్లో కూడా వింటూ ఉంటారా అప్పుడప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా, సెలవు రోజుల్లో కూడా?
1: యాప్ వేసుకున్నాం మొబైల్లో.
0: అవును,
1: పిల్లలకు కూడా అప్పుడప్పుడు మాట్లాడిస్తాను సార్ మీ కార్యక్రమానికి ఫోన్ చేసి.
0: చాలా సంతోషం షాహీర్ గారు. అయితే ఈరోజు ఏమైనా శ్రోతలకు ఏదైనా చెప్పదలుచుకున్నారా బ్యాంకుకి సంబంధించి? మీరు బ్యాంక్ ఉద్యోగం అన్నారు కదా, బ్యాంక్ జాగ్రత్తలు ఏదైనా చిన్నవి?
1: షూర్ సార్, షూర్. ఈ మధ్యలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయ్యి మనకు తెలియని వారితో మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు సార్. మన అకౌంట్లలోకి వేరే ఎవరు

0: అన్నోన్ పర్సన్స్ నుంచి ట్రాన్సాక్షన్ చేయకపోతేనే బాగుంటది. వాళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళు గేమింగ్ ఆడి గానీ ఫ్రాడ్లెంట్ చేయకుండా వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా గేమింగ్ ఆడే వాళ్ళు గాని అట్లాంటివి వస్తే మన అకౌంట్ లని ఫ్రీజ్ చేస్తున్నారు సార్.
1: ఓహో, అయితే అపరిచితులతో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటారు.
0: అంటే అన్నోన్ పర్సన్స్ తో చేయొద్దు సార్.
1: అదే ఇప్పుడు చాలా మంది మనము బయట మార్కెట్ లో ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను మీకు గూగుల్ పే చేస్తాను లేదా ఫోన్ పే చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి లేదా ఇట్లా అంటూ ఉంటారు కదా, అట్లాంటివి ఎంటర్టైన్ చేయొద్దు అంటారు.
0: ఇప్పుడు మా ఎస్బీఐ ఏటీఎం లో సార్ గూగుల్ పే ఫోన్ పే తో కూడా డబ్బులు వచ్చే సౌకర్యం ఉంది.
1: ఓహో బాగుంది, ఆ సౌకర్యం కొత్తగా పెట్టారా?
0: అవును సార్, చాలా రోజులు అయింది. చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉంటాను నేను కాబట్టి వాళ్ళ ఇబ్బందులు చూసి శ్రోతలకు చెప్దామని ఫోన్ చేశాను.
1: చాలా సంతోషం అబ్దుల్ షాహీర్ గారు, చాలా మంచి విషయం శ్రోతలకు చెప్పారు. మీరు ఏదైనా పాట వినాలనుకుంటున్నారా?
0: అవును సార్, సఖీ మూవీ నుంచి ఏదైనా మంచి పాట వేయండి.
1: తప్పకుండా అండి, చాలా ధన్యవాదాలు, మంచి విషయం చెప్పారు. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మరో శ్రోత ఫోన్ చేసి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో.
2: హలో,
1: నమస్తే. ఆకాశవాణి ఆదిలాబాద్ కు స్వాగతం. మీ పేరు, ఊరు చెప్పండి.
2: నమస్కారం సార్, మాది బంగారుగూడ.
1: మీ పేరు?
2: ప్రశాంత్.
1: ప్రశాంత్ గారు బంగారుగూడలో ఏం చేస్తుంటారు? జనరల్ స్టోర్ లో పనిచేస్తుంటారా? అది ఎక్కడ, ఆదిలాబాద్ లోనా మీరు పనిచేసే స్టోర్?
2: ఆదిలాబాద్.
1: బాగుంది. ఇప్పుడు ఎక్కడున్నారు? బంగారుగూడలో ఉన్నారా, మీ స్టోర్ లో ఉన్నారా? మరి
2: ఇప్పుడు ఇంటికా.
1: ఓకే, మరి ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు ఫోన్ చేశారు మాకు? అంబటాల సంగతుల నుంచి అయితే మధురిమ దాకా మొత్తం వింటుంటారు. మరి సంతోషం, చాలా సంతోషం. మీకోసం ఏదైనా మంచి పాట వినిపించాలనుకుంటున్నాం. ఏ పాట కావాలో అడుగుతారా? ఆహా, తొలి ప్రేమలోంచి గగనానికి ఉదయం ఒకటే. చాలా మంచి మీనింగ్ఫుల్ సాంగ్ నిజంగా. మీతో పాటు శ్రోతలందరూ కూడా ఆ పదాలని, సాహిత్యాన్ని గమనిస్తూ వింటారని ఆశిద్దాం. మీరు అడిగిన పాట వస్తోంది. నమస్తే.
2: నమస్తే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్, మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగిడిలో చివరి పాట వినే సమయం వచ్చేసింది. విందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ మనసంతా నువ్వే సినిమా నుంచి.

ఇందరితో ఎలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటల్ని పొద్దుమట ఐదు గుట్టంగా మాట చెప్పుని పాట ఇన్రిల, ఎనిమిది గుట్టంగా హుషారుల, పదిన్నరకు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: దేశవ్యాప్తంగా సంబరాలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు పాల్గొంటారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే రెండవ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఫ్లై దుబాయ్ 1073 విమానంలోని 174 మంది ప్రయాణికులను కాపాడి ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ను సత్కరించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్మిత్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ఘటనపై సౌదీ అరేబియా, యుఏఈలు తక్షణమే విచారణ పూర్తి చేయాలని సభ కోరింది. సీఓపీడీ నియంత్రణ కోసం ప్రపంచంలోనే తొలి ఫిక్స్డ్ డోస్ ట్రిపుల్ కాంబినేషన్ ఇన్హేలర్ ఫార్మోఫ్లో జీఎండిఐను ల్యూపిన్ సంస్థ భారత్లో విడుదల చేసింది. డీసీజీఐ అనుమతులతో వచ్చిన ఈ ఇన్హేలర్ ఒకేసారి 3 కీలక మూలికలను అందిస్తూ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBG 25 పేరుతో మేనేజ్మెంట్ విద్య విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది. ఏటా 250 స్కాలర్షిప్ల పంపిణీ, ఇండియా రీసెర్చ్ కామన్స్ ఏర్పాటు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను చేపడుతున్నట్లు డీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు. ఎస్ఐఆర్ పరిధిలో అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. ఆగస్టు 17 నుంచి ఇప్పటి వరకు ఈసీకి 7.56 లక్షల వినతులు రాగా నవంబర్ 5 నాటికి వాటిని పరిష్కరించనున్నారు. వీటిలో కొత్త ఓట్ల నమోదు, చిరునామాల మార్పు, తొలగింపు దరఖాస్తులున్నాయి. 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గగా అత్యధికంగా తెలంగాణలో 4.26 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోనూ వరి సాగు తగ్గగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం పెరిగింది. భారత నౌకాదళ యుద్ద నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల కొనుగోలుకు రక్షణ శాఖ 661 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. సముద్రంలో దాడి సామర్థ్యాన్ని పెంచే ఈ క్షిపణులు నౌకల నుంచి సూపర్సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఉత్తరాఖండ్లోని చమోలి కేంద్రంగా నిన్న రాత్రి 10:23 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ.

మార్నింగ్ మస్తీలో వచ్చేస్తుంది మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్. పెద్ది సినిమా నుంచి మోహిత్ పాడిన పాట, బాలాజీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు విన్న బ్యూటిఫుల్ ట్రాక్ బేబీ సినిమా నుంచి ఆర్యాదయాలు పాడింది కళ్యాణ్ చక్రవర్తి, రచన విజయ్ బులగాని, సంగీతం అందించారు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 పై.

బుట్టమ్మ బుట్టో నన్ను మా పిల్లి బుట్టిన చేతలు పిల్లి బట్టిన జింగిడి పిల్లి పెట్టిన ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్న నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని.

మీరు విన్న ఆ పాట కోట బొమ్మని ఐపీఎస్ సినిమా నుంచి. పి రఘు స్వీయ రచనలో పాడారు, మిథున్ ముకుందన్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ.

0: మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఆ పాట శ్రీరామచంద్ర ఇంకా సమీరా భరద్వాజ్ పాడారి పాటని భాస్కర్ భట్ల రచన మికిజిమేర్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఫెమినస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మార్నింగ్ మస్తీ వింటున్నారు. ఇప్పుడు విందాం బంగారాజు సినిమా నుంచి మోహనా భోగరాజు, సాహితి చాగంటి పాడిన పాట. కళ్యాణ కృష్ణ రచన, అనుప్రవీణ్ సంగీతం అందించారు.
2: బంగారాజు నువ్వు

మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ ఎఫ్ఎం 102.85. ఇప్పుడు విందాం సర్కార్ వారి పాట సినిమా నుంచి జోనితా గాంధీ శ్రీకృష్ణ పాడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. స్టూడియోల టైం 10:40. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం ది వారియర్ మూవీ నుంచి హరిచరణ్ పాడిన పాట శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు విందాం నేను లోకల్ సినిమా నుంచి కపిల్ ఇంకా సమీర భరద్వాజ్ పాడిన పాట శ్రీమణి రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ పార్టీ అధిష్టానానికి అండగా నిలిచేందుకు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఎస్సీ రోస్టర్ పాయింట్ల సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఎంఎస్ఎఫ్ సభలో మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన మాదికలకు 14% వాటా ఇవ్వాలని, సీఎం ఇచ్చిన రిజర్వేషన్ పెంపు హామీని నెరవేర్చాలని కోరారు. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ముప్పును అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐలు పెరగనున్నాయి. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడిని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ వచ్చర్కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆయన ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ముగ్గురు అమెరికన్ చట్టసభ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ దాడిని ఉగ్రచర్యగా ఖండిస్తూ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. బ్యూనస్ ఎయిర్స్లోని ఎస్టాడియో మాన్యుమెంటల్ మైదానంలో బెనిన్తో మెస్సీ చివరి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన మెస్సీ శకం ముగిసింది. రాష్టంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:04. మరికొన్ని క్షణాల్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈరోజు బుధవారం, డైరెక్టర్ స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఏ దర్శకుడు గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? దర్శకుడు ఎప్పుడూ కెమెరా వెనకే ఉంటారు, అందుకే డైరెక్టర్ ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. చాలా మంది దర్శకులు హీరోలతో సమానంగా పాపులర్ అయ్యారు. కొంతమంది దర్శకులైతే కొన్నేళ్లు ఇండస్ట్రీని శాసించారు కూడా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ కూడా ఆ కోవకే చెందుతారు. తెలుగు తెరపై నవ్వుల పంటకు ఆయన రారాజు. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చిలిపి చంటబ్బాయి, తన చమత్కారాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన హాయ్ హాయ్ నాయకుడు. హాస్యం ఉన్నంతకాలం ఆయన పేరు అజరామరం. ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలకు కేరఫ్ అడ్రస్ ఆయన. అందుకే ప్రేక్షకులు ఆయనకిచ్చిన బిరుదు హాస్య బ్రహ్మ. ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా మనం ఏ దర్శకుడు గురించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నామో. మీకు తెలిస్తే ఆ పేరు నాకు హలో వివిధ భారతి @hyd@gmail.com పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్ గా ఆయన పేరు గుర్తుపెడతారో. ఇక ఆయన దర్శకత్వం వహించిన సినిమాలోని పాటతో ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, విత్ మీ ఆర్జే పవన్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
5: 11:12 అవుతోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో డైరెక్టర్ స్పెషల్లో. మరి ఇవాళ ఏ దర్శకుణ్ణి గుర్తు చేసుకోబోతున్నామో మీకు ఈ పాటికి అర్థమైపోయింది నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది శ్రోతలు నాకు ఇమెయిల్ పంపించారు ఆ దర్శకుడు ఎవరని గుర్తుపట్టి. 4 స్తంభాలాట సినిమాలోంచి పాట విన్నారు కదా, మరి హాస్యరసానికి సినిమా ఇండస్ట్రీలో ధ్వజస్తంభం లాంటి దర్శకులు జంధ్యాల గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల గారు. ఆయన చెప్పిన ఈ మాట తరాలు మారినా అలాగే గుర్తుండిపోయింది. తెలుగు తెరపై జంధ్యాల అనేది కేవలం పేరు కాదు, అదొక బ్రాండ్. ఎన్ని తరాలైనా మారని ఒక బ్రాండ్. ఆయన పేరు వినిపిస్తే చాలు, తెలియకుండానే పెదాలపై మనకి నవ్వులు పూస్తాయి. మాట్లాడుకుందాం ఇవాళ జంధ్యాల గారి సినీ ప్రస్థానం, రచయితగా దర్శకుడుగా ఆయన అందించిన హాస్య చిత్రాలు, ప్రేక్షకులకి పంచిన నవ్వులు ఈనాటి గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11 గంటలు దాటి 20 నిమిషాలు సరిగ్గా స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దర్శకులి స్పెషల్లో జంధ్యాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల గారు. ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో ఒక చిన్న థీమ్ తీసుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14 అంటే సంక్రాంతి రోజున పుట్టారాయన. ఆయన పుట్టిన తర్వాత ఇక ఒక హాస్య రసానికి, హాస్య చిత్రాల రంగానికే సంక్రాంతిగా మనం భావించవచ్చు జంధ్యాల గారు పుట్టడం. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి జంధ్యాల గారికి నాటకాలంటే విపరీతమైన ఇష్టం. చాలా చిన్న వయసులోనే ఆయన సినిమా రంగం వైపు వచ్చేశారు. 1976లో అంటే కేవలం ఆయనకి 25 ఏళ్ల వయస్సులోనే దేవుడు చేసిన బొమ్మలు అనే సినిమాతో రచయితగా పరిచయం అయ్యారు జంధ్యాల గారు. మరి రచయితగా మారి ఎలాంటి సినిమాలకు రచన చేశారు, మరి ఆయన దర్శకుడిగా మారడానికి కారణాలేంటి, ఎన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు, జంధ్యాల మార్క్ సినిమా ఇండస్ట్రీ మీద ఎలా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఆయన దర్శకత్వం వహించిన మంచి మంచి పాటలు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్
2: 11:27 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. దర్శకులు స్పెషల్లో జంధ్యాల గారి గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోంచి పాటలు వింటూ ఉన్నాం. 3 ముళ్ళు సినిమాలోంచి సుశీలమ్మ బాలు గారు పాడిన పాట విన్నాం. జంధ్యాల గారు ఆ దేవుడు చేసిన బొమ్మలు అనే సినిమాతో రచయితగా పరిచయం అయ్యారని చెప్పాను కదా. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే అగ్ర రచయితగా, చాలా డిమాండ్ ఉన్న రచయితగా మారిపోయారు జంధ్యాల గారు. ఆయన రాసిన సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సిరిసిరి మువ్వ, అడవి రాముడు, ద క్లాసిక్ అండ్ ద గ్రేట్ ఫిల్మ్ ఎవర్, శంకరాభరణం సినిమా, సాగర సంగమం, వేటగాడు, సప్తపది లాంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన మాటలు రాశారు జంధ్యాల గారు. దాదాపు 50 చిత్రాలకు రచయితగా పనిచేస్తే 40 చిత్రాలు ఘన విజయం సాధించాయి. జంధ్యాల అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేదైతే హాస్యమే. కానీ ఆయనలో హాస్యం మాత్రమే కాదు, హృదయం కూడా ఉంది అని గుర్తు చేస్తాయి ఇప్పుడు చెప్పిన సినిమాలు. ఎన్నో సినిమాలకు కడుపు చెక్కలయ్యే కామెడీ పంచులతో పాటు మనసు మురిసి కళ్ళు తడిసే మంచి మాటలు కూడా రాశారు జంధ్యాల. రైటర్గా రెండు వైపులా ఆయన కళానికి పదునెక్కువే. ఇది జంధ్యాల గారికి మాత్రమే సొంతమైన ఘనత. ఇంత వేరియేషన్ చూపించిన రచయిత, దర్శకులు బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరేమో. మాటల రచయితగా ప్రారంభమైన జంధ్యాల గారి కెరీర్ ఆ తర్వాత దర్శకుడిగా మారిన తర్వాత ఉరకలెత్తింది. మరి ఏ సినిమాతో ఆయన దర్శకులుగా మారారు, ఎలాంటి సినిమాలు తీశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అలాగే ఆయన దర్శకత్వంలో వహించిన ఓ మంచి పాట వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలు, గివుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి ముచ్చట చెప్పాలనుకుంటున్నా 0870732 కోన్ నెంబర్ని జత చేసి 2950081 2300081 ఈ రెండు కలిపి దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి మంచి ముచ్చట చెప్పచ్చు.

0: హలో.
1: హలో అమ్మ.
0: నమస్తే.
1: నమస్తే.
0: మీ పేరు, ఊరు?
1: నా పేరు గంగన్న. గంగన్న తిప్పకోటి.
0: గంగన్న, ఎక్కడున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి?
1: ఐదారు గూడెం కూర్చున్నా మేడం. మా ఇంటి దగ్గర ఓటు ఉన్నది. పాటలు వింటాం కదా, రోజు పడకున్నాను మంది వింటాం కదా.
0: ముచ్చట పెట్టుకుంటా పాటలు వింటున్నారా?
1: ఎన్ని మంది ఉన్నాడు.
0: వాళ్ళందరు నీ దోస్తులేనా?
1: అంతగా స్వతంత్రమే పొద్దు కలుస్తాము.
0: పొద్దున్నాకా ఏం పని చేస్తారు?
1: వ్యవసాయ పని చేస్తాను. నేను అట్లా పని చేస్తా ఉంటే పని ఉన్నప్పుడు చేస్తా, లేకుండా ఎరికామె.
0: అట్లానా? ఇప్పుడు వడ్ల పని మరి మంచిగా నడుస్తున్నదా? అన్ని మిషన్లే వచ్చినాయి కదా.
1: వర్షం లేదు ఇవాడు, కొంచెం అన్ని పనులు కట్టుకోవడం అంతా మధ్యాహ్నం అయిపోయింది.
0: అవును అవును, తగ్గింది కదా కొంచెం.
1: అదే అంతా డిమ్మైపోయింది.
0: ఆనదేవుడు మన మీద దయ చూపులు లేడు. అయిపోయిందంట. ఏ చూపాల, ఇక నుంచి అయినా చూపితే కొంచెం కొంచెం. ఎండలే లవగొడుతున్నాయి. మరి ఎండలకు నీళ్లతోని బాగా జాగ్రత్తగా ఉండాలా, కొంచెం కాపాడుకుంటూనే ఉండాలా. ఇండ్లలోనే ఉంటుందిరా, కొంచెం అన్నిటినీ కూడా జాగ్రత్తగా వాడుకోవాలా, తినే వస్తువులు గాని బట్టలు గాని కదా. ఈ సంవత్సరం కొంచెం దొరకబట్టుకుంటూ ఉంచుకోబడుతుంది కదా డబ్బుల్ని. ఆగం ఖర్చులు చేస్తాటే నడది. సరే గంగన్న, ఏ పాట గాల?
1: విరసిన వసంత గానం వలపుల పల్లవి.
0: తప్పకుండా వినిపిస్తా, వినేసే.

0: హలో
1: హలో నమస్కారం.
0: నమస్తే.
1: శుభ
0: సాయంత్రం. మీ పేరు, ఊరు?
1: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు మేడం. మేము చిన్నప్పటి నుంచి మా నాన్న మొగ్గం చేనేత పరిశ్రమ వస్త్రాలు తయారు చేసుకుంటూ ఒక రేడియో తెచ్చి మా ఇంటికి గోడకి తగిలించేది మేడం. అప్పటి నుంచి మీ చదువుకునే వయసులో కూడా రేడియో పాటలు వింటూ అలాగే భక్తి గీతాలు భక్త సుకారం చే సంతోష మాత్రం నమకుశ ఎన్నో భక్తి గీతాలు విచార గీతాలు మధుర గీతాలు డ్యూయెట్లు సాంగ్స్ వింటూ అలాగే మేము కూడా చేనేత వరకు మునిగిపోయాం మేడం. మాది చిన్న కుటుంబం కావచ్చు కానీ ఆకాశవాణి రేడియో మందం అనేది ఎన్నో జిల్లాలు ఎన్నో మండల గ్రామాలు అందరికి కలిపేది మన ఒక పెద్ద కుటుంబం అంటే ఆకాశవాణి రేడియో మేడం.
0: అంతేగా. అవును,
1: ఎక్కడెక్కడ దూరం ఉంటాం మేడం. అయినా కూడా మేము ఆకాశవాణి అందరూ కలుపుతూ ఉంది ఫోన్ ద్వారా ఉత్తరాల ద్వారా మాకు నేస్తాన్ని కలుపుతుంది మేడం.
0: అవును అవును.
1: నేను ఒక్కొక్కసారి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరం రాసిన మేడం. అలా ఇంతవరకు చూడలేదు కొంతమంది స్నేహితుడిని. అలాంటి వాడి మిత్రుడు కూడా అక్కయ్యలు అన్నయ్యలు తమ్ముడు కూడా నాకు ఉన్నారు తల్లి.
0: అవునా?
1: నిజం మేడం.
0: రాముడు గారు మంచివారు, మంచివారు
1: మేడం. మీ నలుగురు అన్నదమ్ముడా మేడం? రాముడు లక్ష్మణుడు ట్విన్స్. మీ ఇద్దరు మా తమ్ముడు ఇంకా భరత శత్రుఘ్న ఇద్దరు ఉన్నారు మేడం.
0: అవునా?
1: అవును మేడం. నాకు నకరకాలు అయితే మేము ఇక్కడ చోటులోకి వెళ్ళి వచ్చాము. ఇలాగే చేనేత వృత్తిలో మునిగాము. మళ్ళీ అలాగే పిల్లలకు యోగా కరాటే జిమ్నాస్టిక్ కోచింగ్ చేస్తూ ఉంటాం మేడం.
0: చాలా మంచి పని చేస్తున్నారు.
1: మాకు ఆత్మీయులంటే ఇంకా మాకు రేడియో బంధాను కొంతమంది నలుగురు ఉండరు మేడం. రుద్ర గణేష్, రుద్ర తేజ, రుద్ర నేత్ర, రుద్ర సుధాకర్, పాలం పోలయ్య గారు, మాడబోయిన సత్యనారాయణ గారు, ఇంకా చాలా మిత్రులు ఉన్నారు మేడం. వాళ్ళందరి కోసం ఒక మంచి పాట కావాలి మేడం. గణేష్ చిత్రం విక్టర్ వెంకటేష్.
0: తప్పకుండా వినిపిస్తానండి.
1: విరిసిన పూలు చిరుచిరు ఆశలు ఈ గలగల పూలు. చాలా బాగుంది మేడం పాట. అది
0: తప్పకుండా వినిపిస్తాను. వినేసాను.
1: రాసిన గీత రచయితకు పాడిన బాలసుబ్రహ్మణ్య గారికి సంగీత వహించిన మణిశర్మ గారికి నా అనంతకోటి ప్రణామాలు మేడం.
0: మీకు కూడా ధన్యవాదాలండి. తప్పకుండా
1: అందరి కోసం వినిపించగలరు మేడం.
0: తప్పకుండా వినిపిస్తాను. వినేసేయండి.

శ్రోతలు మీరు కూడా ఇట్లా మంచి మంచి ముచ్చట్లు చెప్పాలనుకుంటే 087-32 కోర్ నెంబర్ని జత చేసి 2950-81-2300-01 ఈ రెండు నంబర్లలో కలిగి దేనికైనా ఒకదానికి ఫోన్ కొట్టండి.

0: హలో
1: హలో మేడం,
0: మీ పేరు?
1: దేవత.
0: ఏ ఊరుకు దేవత?
1: అనంతపూర్.
0: అనంతపూర్కు దేవత?
1: మా తల్లి గారు కోడలు.
0: కోడియామా? అత్తగారు అనంతపూర్.
1: అత్తగారు అనంతపూర్.
0: చెప్పు దేవత, నీ పేరు బాగుంది దేవత.
1: పేరు బాగుంది కానీ ఎండలో పని చేయవద్దు.

0: అవునా? ఎండలు బాగా కొడుతున్నాయా? ఇవాళ ఏం పని చేసా చిన్నావు?
1: ఇవాళ కూరగాయలు.
0: ఏం కూరగాయలు వేసిండ్లు?
1: వంకాయ, టమాటా, మిర్చి.
0: మరి వర్షం లేదు, ఎట్లున్నాయేమో పాపం.
1: ఇట్లనే ఇక మూడు నాలుగు వద్దులకు ఒక్కసారిగా ఒక రెండు గొర్రెలు పెట్టుకొని ఇంతగా అమ్ముకుంటా.
0: అవునా? పెద్ద పంటలే కాకుండా చిన్న పంటలు వేసి కూడా లాభపడచ్చు అనుకో. ఇక నీళ్ళ భూమి కాదేమో కదా మీ?
1: నీళ్ళ భూమి కాదు, బోర్ వేసుకున్నాం, మునిగిపోయింది మేడం చేను.
0: అయ్యో,
1: సోయాబీన్ పోసినాం పోయింది, తొగరు పోసినాం, ఇప్పుడుగా చిన్నగా ఉన్నది.
0: అవునా? చెప్పు దేవత, ఫోన్ చేసినావు మరి, ఏం సంగతులు? ఏ పాట, ఏ పాట గాల?
1: నవ్వమ్మ బంగారి పువ్వమ్మ.
0: సరే, తప్పకుండా వినిపిస్తాను, వినేసే దేవత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరుంటున్నారు హుషారులో హుషారైన పాటలు. గి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 కో నెంబర్ నిజర్ చేసి 295081 2300081 ఈ రెండు నంబర్ల దేనికైనా ఒకదానికి ఫోన్ చేయొచ్చు. ఒకప్పుడు పాము కాటేస్తే గ్రామాల్లో వైద్యం అందక చాలామంది చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాము కాటుకు మందు అందుతుంది. ఎలాగంటే 108 ద్వారా పాము కాటు వేసిందని తెలిసిన వెంటనే 108కు ఫోన్ చేస్తే ఆ సిబ్బంది వచ్చి నిమిషానికి 23 మంది ఇస్తారు. 108లో పాము కాటు మందు ఉంచడం అభినందించదగినదే కదా. నక్షత్ర పోరాటం చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സ് നീണ്ട
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 78వ భాగం విందాం. రచన గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
2: కొత్త వార్త విన్న కృష్ణదేవిపేట వాసులే కాదు, పోలీసులు, అధికారులు, మునసబులు కూడా నిర్ఘాంతపోయారు. పోలీసులు తీసుకువస్తున్నది సజీవుడైన రామరాజును కాదు, ఆయన శవాన్ని. ఈ వాస్తవం ఒక్కసారిగా గ్రామంలో గుప్పుమంది. ఆశానిపాతం లాంటి వార్త. రామరాజు భౌతిక కాయం కృష్ణదేవిపేటకు మరో మైలు దూరంలో ఉండగానే తెలిసింది. మ్రాన్ పడిపోయింది ఊరు ఊరంతా, నివ్వెరపోయింది ప్రజానీకం. ఒక ఋషితుల్యుడిని పొట్టన పెట్టుకున్నారు, ఒక జ్ఞానిని అంతం చేశారు, ఒక యోగి ఉసురు తీశారు. ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, ఇది విజ్ఞత కాదు. ప్రజలు మౌనంగా ఆక్రోశిస్తుంటే పోలీసులు మరింత రాక్షసంగా మారిపోయారు. జీవితం మొత్తాన్ని ఆనందంలో ముంచి తేల్చగల వార్తేదో విన్నంత సంబరంగా విన్నారు. మన్యం నలుమూలలా ఇంతకాలం గాలింపు చర్యలు చేపట్టిన దళాలన్నీ చేరుకున్నాయి. వందలాది కళ్ళు తాగిన కోతులు యథేచ్ఛగా గ్రామంలో విహరిస్తున్నట్టే ఉంది. బలగాలు పెరిగే కొద్దీ భయం కూడా పెరుగుతోందా? అధికారులందరి ముఖాల్లోనూ భయమే. ఏ మూల నుంచి దాడి జరుగుతుందోనన్న భీతి. బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు ఆఫీసర్లు. పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్, ఏజెన్సీ కమిషనర్ జాన్, అడ్డతీగల నుంచి డాసన్, కృష్ణదేవిపేటలోనే ఉన్న ఫర్బీస్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కీనే, గుర్తేడు నుంచి హ్యూమ్, పెద్దవలస నుంచి శాండర్స్, గూడెం నుంచి టాల్బట్ చాడ్విక్, లంబసింగ్ నుంచి మార్టిన్, ఇలా హేమాహేమీలంతా అప్పటికే కృష్ణదేవిపేట చేరిపోయారు. వందల మంది పోలీసులు పిచ్చెత్తినట్టు అరుస్తుంటే, ఉన్మాదుల బృందంలా గెంతుతుంటే ఆ చిన్న గ్రామం విలవిల్లాడిపోతోంది. రాత్రి 7 గంటలవుతూ ఉండగా రామరాజు పార్థివ శరీరాన్ని కట్టిన మంచాన్ని మోసుకుంటూ గ్రామంలోకి వచ్చారు పోలీసులు. చిత్ర

అచానకంగా ఒక్కసారి మహామానం ఏర్పడింది అక్కడంతా. అరుపులు నిలిచిపోయాయి. వందలాది బూటుకాళ్ల సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది. ఎక్కడైతే రామరాజు ప్రజానీకానికి పరిచయమయ్యాడో, ఎక్కడ ఒక యోగిగా ఆధ్యాత్మికవేత్తగా హారతులు అందుకుంటూ ప్రబోధాలు చేశాడో, ఒక పెద్ద దిక్కుగా పంచాయతీ తీర్చాడో, ఆఖరికి విప్లవకారుడై దర్శనమిచ్చాడో, సరిగ్గా అక్కడే ఆ రామమందిరం దగ్గరే రామరాజు భౌతిక కాయాన్ని కట్టి ఉంచిన నొలక మంచం దింపించారు. శరీరమంతా గడ్డకట్టిన నెత్తురుతో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ప్రదర్శించారు. నొలక మంచానికి కట్టేసుంది శవం. వెల్లకిలా పడేసి కట్టారు, గట్టిగా బిగించి. ప్రజలంతా వచ్చి దర్శనం చేసుకు వెళ్లాలంటూ ఉదయం నుంచి పోలీసులు చెప్పింది, ఈ మాంసం ముద్దనా? ఏజెన్సీ కమిషనర్ జాన్, చాడ్విక్, టాల్బర్ట్, శాండర్స్ అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వచ్చారు. వెనకే ఉన్నాడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ మూర్తెన్న పంతులు. రామరాజు శవాన్ని చూడగానే విజయ గర్వంతో జాన్ అన్నాడు పక్కనే ఉన్న శాండర్స్తో, మూర్ఖుడు, ఆయుధాలు లేకుండా సాయుధ పోరాటం చేయాలనుకున్నాడు. నిజంగా పోలీసు స్టేషన్లను ఆయుధాలు లేకుండా చేయడమే మన విజయ రహస్యం.

0: ఈ శవం దొరతనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన రాజద్రోహి అల్లూరి శ్రీరామరాజుదేనని నీవు నిర్ధారిస్తున్నావా? ఆ శవాన్ని చూపిస్తూనే అడిగాడు మూర్తెన్న పంతులు. పక్కనే నిలబడి ఉన్నాడు ఏజెన్సీ కమిషనర్ జాన్. ఒక్క క్షణం పరిశీలనగా చూసి తలూపాడతడు. గోదావరి లోయ నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చిన ఆ కోయ మునసబుకు నోట మాట కూడా రావడం లేదు. అలసట అంతా ముఖంలోనే తాండవిస్తోంది. పదే పదే పెదవులు తడుపుకుంటున్నాడు.
1: నోటితో చెప్పు,
0: దాదాపు అదిరిస్తున్నట్టు అన్నాడు మూర్తెన్న పంతులు.
1: చెత్తం, ఈ శవం రాజుగోర్దే దొరా?
0: ఎక్కడో నూతిలో నుంచి వచ్చినట్టుంది అతడి మాట.
1: వెళ్ళి కూర్చో,
0: గ్రామ చావడి కేసు చూపిస్తూ ఆజ్ఞాపించాడు మూర్తెన్న పంతులు. చీకటి, అమావాస్యల కొలుబులా ఉంది అంధకారం. చుట్టుముట్టిన దండును సర్వశక్తులు ఒడ్డి నిలువరిస్తున్నట్టు ఆ రెండు పెట్రోమాక్స్ లైట్లు ధగధగా మండుతున్నాయి. గ్రామ చావడి చూరుకు ఒకటి, దానికి 5-6 గజాల దూరంలోనే ఉన్న రావి చెట్టు మొదట్లో వేసిన మేజా మీద మరొకటి. చెట్టు కింద పెట్టిన ఆ లైటు వెలుగులోనే నొలక మంచం మీది ఆ శవం ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ముఖం స్పష్టంగా కనిపించడానికే ఆ లైటు పెట్టారు. రాత్రి 1 గంట ప్రాంతం. చుట్టూ ఉన్న కొండలు చీకటి రాజ్యానికి కాటుక కోటలా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వీచింది గాలి, వల విసిరి లాగినట్టు. గుప్పుమన్నాయి లైట్లు, లిప్తపాటు రెట్టింపై. మళ్లీ తగ్గింది కాంతి. ముఖమే కాదు, శవం మీద బిగిసి ఉన్న తాళ్ళు, రక్తసిక్తమైన శరీరం, మొలమీది గుడ్డంతా గడ్డకట్టి ఉంది రక్తం. చూస్తుంటే కడుపులో దేవుతోంది, గుండెల్లో కలుక్కుమంటోంది. కాని కళ్ళు చెమర్చరాదు, కన్నీళ్లు ఉబకరాదు. ఆఖరికి చూపులకు అశ్రునయనాలకు కూడా తుపాకుల పహరా. చెట్టు చుట్టూనే కాదు, 200 గజాల వరకు అడుక్కో సాయుధుడు కాపలా కాస్తున్నాడక్కడ. గ్రామ చావడిలో కిక్కిరిసి కూర్చున్నారు గ్రామాల పెద్దలు మునసబులు. భాస్కరుడు గారు కూడా ఉన్నారు మధ్యలో. తొలిజాము గడిచిపోతున్నా గాలిలో వేడి తగ్గలేదు. మళ్లీ వీచింది గాలి, వెచ్చగా బలంగా. ఉత్తర దిక్కుగా ఎవరో ఉరికినట్టు శబ్దం వినిపించింది. తటాలన వెలిగిన 7-8 టార్చ్ లైట్లు ఒకేసారి ఆ దిక్కుమీదకు ప్రసరించాయి. ఏమీ లేదక్కడ. నిజానికి చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమవుతున్నారు సాయుధులు. అలాంటి దుస్థితిలో రామరాజు పార్థివదేహాన్ని చూడలేక ఆ లైట్లకేసి, లారీలకేసి, రకరకాల యూనిఫారాలకేసి చూస్తున్నారు అక్కడి జనం. ఈస్ట్ కోస్ట్ దళం, మలబారు దళం, అస్సాం రైఫిల్స్, స్థానిక పోలీసులు 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడో అంత రాత్రివేళ? అప్పుడే వచ్చిన మరొకరిని

0: అడుగుతున్నాడు మూర్తెన్న పంతులు. మునసబే కాబోలు వచ్చాడు. మంచం దగ్గర నుంచి చావడి దగ్గరకు వచ్చాక పళ్ళు నూరుతూ అన్నాడు చిక్కాల రామస్వామి. కృష్ణదేవిపేట స్టేషన్లోనే సెంట్రీ కానిస్టేబుల్.
1: ఏరా, మూడో జాము దాకా నీకు తీరలేదా? తాగి తొంగున్నావా? మమ్మల్ని శవజాగారం చేయించాలనుకున్నావా?
0: మంచం చుట్టూ కృష్ణదేవిపేట పోలీసులు చేస్తున్న హడావుడి, హంగామా పరమ జుగుప్సాకరంగా ఉన్నాయి. వాళ్లే రామరాజును అరెస్టు చేసి కాల్చి చంపినట్టు వీరంగం చేస్తున్నారు.
2: నే చాలా కుంటిని, ఎర్రబుట్టలోళ్ళు మన్నెంలో మనిషిని కదలనిస్తున్నారా దొరా?
0: అన్నాడు అతడు ఏడుపు ముఖం పెట్టి.
1: సరేలే
0: అంటూ తర్వాత ఒక కాగితం మీద అక్షరాలు చూపించి నెమ్మదిగా చదివి వినిపించి వేలిముద్ర వేయించాడు. అదయ్యాక,
1: పో ఆ చావడిలో కూర్చో
0: విసుగ్గా అన్నాడు రామస్వామి. కొద్దిసేపటి క్రితం భాస్కరుడు గారికి కూడా మూర్తెన్న పంతులే చదివి వినిపించాడు. ఆ కాగితంలో ఏం రాశారో అదే కళ్ల ముందు కదులుతోంది ఇప్పుడు. 7/5/1924 మంపగ్రామం వద్ద జమీదార్ కుంజామేనన్ అరెస్టు చేసిన అల్లూరి శ్రీరామరాజును, వెంకటరామరాజు కుమారుడు కృష్ణదేవిపేట తీసుకొని వస్తుండగా కొయ్యూరులో మాయమాటలు చెప్పి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ఉండగా కాల్చి చంపడమైనది. ఈ ప్రకటనను నేను విశ్వసించుచున్నాను. శవ పంచాయతీలో పాల్గొని ఈ శవం రామరాజుదేనని నిర్ధారిస్తున్నాను. పహారా మనిషికే కాని మనసుకెలా సాధ్యం? ఏవేవో జ్ఞాపకాలు భాస్కరుడిని వెంటాడుతున్నాయి. ఎప్పుడు కునుకు పట్టేసిందో మూర్తెన్న పంతులు వచ్చి పిలవడంతో ఉలికిపడి లేచారు కూర్చునే నిద్రపోతున్న భాస్కరుడు. మూడో జాము గడిచిపోయింది. గాలి బాగా చల్లబడింది. చీకటి చిక్కదనము విరుగుతోంది. ఎదురుగా మూర్తెన్న పంతులు, పక్కనే స్టీవర్డ్స్ ఉన్నారు. భాస్కరుడు గారు, ప్రభుత్వమే దహన సంస్కారం జరిపిస్తుంది. శ్రీరామరాజు కుటుంబానికి, పత్రికలకి కూడా ప్రభుత్వం వారే సమాచారం అందిస్తారు. ఊరి పెద్దగా మీరు అంత్యక్రియల దగ్గర ఉండొచ్చు. మునసబులు, ముఠాదారులు దాదాపు అందరూ వాంగ్మూలం ఇచ్చేశారు. ఇంకా దహన సంస్కారం చేయడమే అన్నట్టు మీ చాకలిని తీసుకురమ్మని కబురంపాను. వచ్చాడా? అన్నాడు మూర్తెన్న. చిత్తం వచ్చాడు అన్నాడు భాస్కరుడు. రామరాజు ఏమీ కాడు. అయినా ఆయన గొంతులో దుఃఖం అంతుపట్టకుండా ముందుకొచ్చి నిలబడ్డాడు నూకాలమ్మ.
3: నీ పేరేమిటి? అడిగాడు మూర్తెన్న.
1: గంజేటి నూకాలమ్మ దొరా అన్నాడతడు. నాతో రా
0: అంటూ తీసుకెళ్లాడు. ముందే నిర్ణయించినట్టు క్షణాల్లో జరిగిపోయాయి అన్నీ.
1: ముందు కట్లు విప్పి శవాన్ని ఆ చెట్టుకు ఆనించండి, ఫోటో తీస్తారు
0: ఆదేశించాడు మూర్తెన్న. దుఃఖం ఉబికి వస్తుండగా మంచం దగ్గరగా వచ్చాడు నూకాలు.
4: స్వామి, ఎంత పని జరిగింది స్వామి, మనసు ఆక్రోశిస్తోంది.
0: కట్లు విప్పడానికి ముందుకు వంగాడు నూకాలమ్మ.
4: పొగిలి పొగిలి వచ్చింది దుఃఖం.
0: పెట్రోమాక్స్ లైటు వెలుగులో అప్పుడు మాత్రమే గమనించగలిగాడు నూకాలమ్మ. కాళ్ల కింద భూమి తప్పుకున్నట్టయింది.
4: అంటే అదంతా కట్టుకతేనా
0: మనసులోనే అనుకున్నాడు.
4: అవును, అబద్ధం, రామరాజు పారిపోలేదు. ఇదిగో ఇవే, ఈ మూడు గాయాలే సాక్ష్యం
0: అని ఘోషించింది అతడి హృదయం. ఛాతీమీద 3 గంట్లు, అరచేయంతంత. వాటినుంచి పేలికల్లా జారుతూ మాంసఖండాలు. పాయింట్ బ్లాంకులో కాల్చిన ఫలితం మొత్తం తొలిచేశాయి తూటాలు. వీపు, నడుము, పిక్కలు, అంగవస్త్రం అంతా నెత్తురే. రక్తం మొత్తం పోవడం వల్ల పాలిపోయింది దేహం. దానికి తోడు రోహిణి ఎండలో కమిలిపోయింది. గడ్డం, జుట్టు పెడుసెక్కిపోయాయి ఎండకు. అక్కడక్కడా గడ్డకట్టిన రక్తపు చారికల నుంచి, గాయాల నుంచి వెకటు వాసన.

0: ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 78వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే భాగాన్ని రేపొద్దుగల్లా 8:30 వినొచ్చు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: రేపు రాత్రి 9:30 బాస రుచులు. ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచన నుండి ఓ ఖండిక. ఇంకా ప్రముఖ సంకేపల్లి నాగేంద్ర శర్మ కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

జనార్దన్ రామలింగం స్వరరచనలవి. రేపు రాత్రి 9:40 నిమిషాలకు ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినొచ్చు.

0: ఆ బేటా
1: ఇగే దుర్వేదన దాదాలు మాకు పిససి సేర్సెలోర్ మరటు ఇగటలీక ముందే హోడి కాట్
0: దాకాడు మంజ బేటా ఆ బేటా మరటి ఇంకే ఇది లక్క కూడితగా వెళ్ళే కోసం మసింగ్ ఆతాడు మరటు భాగరథి గంగ దాకాడని భాగరథి గంగ తీసుకొని ఆంగు రాష్ట్రానికి కీకట్
1: కీకట్ మంజీ.

మహాభారతంలోని పాండవుల వనవాస ఘట్టం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కాడెపోతన్న భజన బృందం, వడ్డాడి గ్రామం, తాంసి మండలం. శ్రోతలు, మేము ప్రసారిస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.

రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం. పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రమినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మధురిమ తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేడు దాకా హాయిన పాటలింటూ హాయిగా నిద్ర ఉంది. నేను మీ రేడియో సఖి సురుకుంటి మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ హాయిన పాటలిందాం.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయ్ అయిన పాటలు. పరిసరాలు మారినప్పుడు మనకు తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్నపాటి వాకింగ్ చేస్తే పెద్ద సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది. మనసులోని మాటను బయటకు బిగ్గరగా చెబితే తేలికగా అర్థమవుతుంది. ఒత్తిడితో కూడిన వారాన్ని కొన్ని రోజుల తర్వాత పరిశీలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు మారితే మన ఆలోచన విధానం కూడా మారుతుంది.

మన శరీరం ప్రతిసారి విశ్రాంతిని కోరుకోదు. కొన్నిసార్లు మీరు కూర్చుని కూర్చీలోంచి కాసేపు లేవమని అడుగుతుంది. డెస్క్ దగ్గర 6 గంటలకు పైగా కూర్చోవడం వల్ల నడుము బిగుసుకుపోయి ఒళ్ళు బరువుగా అనిపించినప్పుడు వెంటనే పడుకోవాలని అనుకుంటాం. కానీ ఆ సమయంలో మనకు కావాల్సింది పడుకోవడం కాదు, కేవలం 10 నిమిషాల నడక.

కొందరు మిమ్మల్ని ఆనందం చూడటానికి ఇష్టపడరు. అలాంటి వారు మీ మనశ్శాంతిని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చిన్న చిన్న సమస్యలు, గొడవలు సృష్టిస్తారు. అందుకే వారి ప్రవర్తనకు దూరంగా ఉంటూ మీ సంతోషాన్ని కాపాడుకోండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ హాయైన పాటలు. మధురిమలో చివరిగా పుణ్యస్త్రీ. 1986లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని ప్రమోద్ ఆర్ట్ ఫిలిమ్స్ పథకంపై కె బెనర్జీ నిర్మించాడు. రవిరాజ్ అభినేశెట్టి దర్శకత్వం వహించిన. రాజేంద్ర ప్రసాద్, కార్తీక్, భవ్య ప్రధాన పాత్రలో నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఇది అవల్ సుమంగళితన్ అనే తమిళ చిత్రానికి రీమేక్.

ఇంతటితో ఈనాటి మధురిమ సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఇంకా రేపొద్దుగల్ల 9 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తాను, మా రేడియోలు ఇస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిట్టా.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఎండగా ఉంటే గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉండే. రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాల్లో తేమ 54% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 అంబటాల సంగతులలో పానం పదిలం, చర్మ సమస్యలు, హోమియో వైద్యం, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన హోమియో ఫిజిషియన్ డాక్టర్ బెల్లాల సృజనతో ముచ్చటినచ్చు. ఇంకా న్యాయం చట్టం, పనిచేసే స్థలాల్లో వేధింపుల నుండి మహిళలకు రక్షణ గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బుల్లారం సుధీర్తో ముచ్చటినచ్చు. ఇంకా సత్యం అంటే ఏమిటి, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం కూడా వినొచ్చు.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిలా ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చటినచ్చు. ఇంకా బంతిపూల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పింగళి శ్రీనివాస్తో ముచ్చటినచ్చు. ఆకాశవాణి సమయం 11:02 దాటి 23 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాన్లో, అలాగే న్యూస్ అండ్ ఏఐఆర్ లైవ్ యాప్లో రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.